కూడి వచ్చినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరట వందనములు శుభములు తెలియజెప్తూ ఉన్నామండి. సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషముల పాటు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాము. అందరూ కూడా వాక్యం ప్రకారంగా నడుచుకోవడానికి సిద్ధపడినట్లయితే ఖచ్చితంగా ఈ వాక్యములు మీకు అర్థమవుతాయి. ఒకవేళ అలాగే లేనప్పుడు అయితే ఖచ్చితంగా ఇది ఆ వాక్యం అర్థమైపోతుంది అనే విషయాన్ని గ్రహించుకొని మనమందరం కూడా వాక్యానుసారంగా జీవించాలి అనే ఆలోచనతో వాక్యాన్ని మనం విందాం. చాలా మంది చేస్తున్న తప్పు అదే, మనం అలాగే చేసినట్లయితే అందరితో మనకు కూడా సమపాలైపోతుంది. కాబట్టి వింటున్నటువంటి వాక్యము మనం ఖచ్చితంగా తూచ అందులో ఉన్నది మనం నెరవేర్చుకునే వారిగా మనం ఉండాలి, దాన్ని జరిగించే వారిగా మనం ఉండాలి. ఆ విధంగా మనం వాక్యం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకొని పోతున్నటువంటి అంశము ఏమై ఉన్నది అని అంటే, మనము క్రైస్తవులుగా నడుచుకుంటూ జీవిస్తూ ఉన్నప్పుడు వీధిలో వాళ్ళతో ఎలాగా ఉంటామో ఇంట్లో వాళ్ళతో కూడా అలాగే ఉండవలసిన అవసరం ఉన్నదా, లేదా క్రైస్తవులుగా మనము ఎదుగుచూ ఉన్నాము అని అంటే క్రైస్తవులమైనటువంటి మనం సహోదరులుగా సహోదరులుగా ఒకరికొకరు ప్రేమ అనురాగాలు పంచుకునే వారిగా ఉంటూ మరి బయటి వ్యక్తులను కూడా మనము అదే విధంగా చూడాల్సిన అవసరం ఉన్నదా, లేదంటే వాళ్ళని శత్రువులుగా చూడవలసిన అవసరం ఉన్నదా అనే అంశం గురించి మనం ఈరోజు ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విషయం ఏంటంటే ప్రతి క్రైస్తవుడు సంఘంకు వచ్చినప్పుడు ఒకరితో ఒకరు ఎంత బాగుంటారు చెప్పండి, ఉంటారా ఉండరా? ఉండలేరు అని అంటే అది మన బాధ, మనం తప్పదు. నిజానికి సంఘంలో ఉన్నప్పుడు ఒకరికొకరు వందనాలు చెప్పుకోవడం కానీ, ఒకరికొకరు ప్రార్థనలు చేసుకోవడం కానీ, ఒకరి గురించి మనం ఒకరు పరిచయం చేసుకోవడం కానీ, ఒకరి అవసరాలు ఒకరు మనం తెలుసుకోవడం కానీ ఇలా చేస్తాం, అవునా కాదా? ఎక్కడ? సంఘంలో, సంఘంగా ఉంటున్నప్పుడు. అయితే ఇదే విధానాన్ని ఇంట్లో కూడా నడుచుకుంటే బాగుంటుందా? బాగుంది. అక్కడే మనం ఆలోచించాలి. ఎందుకంటే నాడు క్రైస్తవులు ఎలా ఉన్నారని అంటే, గుమ్మం దాటి బయటికి రాగానే నాలో ఏ తప్పు కనపడకూడదు. అర్థమవుతుందా? గుమ్మం దాటి బయటికి రాగానే నన్ను చూసి అందరూ మంచి వాళ్ళు మంచి వాళ్ళు అని అనుకోవాలి. మంచిదే, ఎందుకంటే అలాగే మనం కూడా వాళ్ళ ఎదుట ప్రవర్తిస్తాం. నేను తప్పు మాట్లాడకూడదు ఎందుకు, వీళ్ళతో మనకు నోరు వేసుకోవాలా, వీళ్ళతో ఎందుకు నేను తప్పు మాట్లాడాలా, లేదా వీళ్ళతో నేను ఎందుకు చెడ్డ కావాలి, వీళ్ళతో నేను ఎందుకు ఈ విధంగా మాట్లాడాలి, అయితే ఇందులో చూసుకుంటూ పో, దేవుడే చూసుకుంటాడు పో అని ఎలాగైతే బయట వాళ్ళతో ఉంటామో ఇంట్లో వాళ్ళతో కూడా అలాగే ఉంటే మనం చక్కగా ఉండగలమా కాదు?

వ్యక్తులు కానీ దేవుని పిల్లలు కాని వారితో కూడా అలాగే ప్రవర్తించే వారిగా ఉండాలా, లేదంటే వాళ్ళతో వేరుగా ఉండి మనుషులు మన దేవుని బిడ్డలతో ఒక రకంగా బయటి వాళ్ళతో ఒక రకంగా ఉండాల్సిన వాళ్ళమా అని అంటే మనం మొదటి నుండి చదువుకుంటూ వద్దాం. వీళ్ళు మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం చదువుకుంటాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44-45 మనం చదువుకుందాం. చదవండి ఎవరైనా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించుడి, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించు వారినే ప్రేమించినట్లా మీకేమి ఫలం కలుగును? శుంకరులను అలాగే చేయించున్నారు కదా. మీ సహోదరులు మాత్రం మీ సహోదరులకు మాత్రమే వందనములు చేసిన ఎడలా మీరు ఎక్కువ చేయించున్నది ఏమి? అన్ని జనులను అలా చేయించున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును ఎలా ఉండాలి? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా అలాగే ఉండాలి. యాజ్ ఇట్ ఈస్గా మనము మన తండ్రిని పోలి మనం నడుచుకోవాలి. ఎందుకంటే మనం ఎవరి పిల్లలము? దేవుని యొక్క పిల్లలం కాబట్టి మన తండ్రి ఎలాగైతే ఉన్నాడో అలాగే మనం ఉండాలని యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆ వచనంలో ప్రాముఖ్యంగా మనం చదువుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ఒకరితో ఒక రకంగా ఉండమని మనల్ని హెచ్చరించడం లేదు. ఏమని చెప్తున్నాడు, ఇదిగో మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీరు శత్రువులను కూడా ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ఏం చేయాలి? మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ఏం చేయాలి? చేయాలి. ఇది మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని. అందరం మనం అనుకుంటుంటాం ఏమని అంటే శత్రువులు వచ్చారు, మనల్ని నిందిస్తున్నారు, మనల్ని బాధ పెడుతున్నారు అని అని కానీ ప్రార్థన చేసేవారు ఉండాలి. మిమ్మల్ని నిందించే వారి కొరకు మీ శత్రువుల నిమిత్తం కూడా మీరు ఏం చేయాలి? ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. అలా ప్రార్థన చేసినప్పుడు మనలో ఏం కనబడుతుంది తెలుసా? వాళ్ళ మీద మనకి ఎంత బాధ్యత ఉందో లేదా వాళ్ళ మీద మనకి ఎంత ప్రేమ ఉన్నదో అనేటువంటి విషయం దేవుడికి తెలుస్తుంది. ప్రార్థనలో ఏం చేస్తావు, ఏమని చేస్తావు? ప్రార్థనలో ఒకటి చేస్తే శత్రువుల గురించి నువ్వు ప్రార్థన చేయాలంటే ఏం చేస్తావు చెప్పండి, నాకు చెప్పండి. ఒక ఆమె నేను ఇన్నా చిన్నప్పటిలోనే నేను మన ఊర్లోనే విన్నా నేను ఆ మాట. ఒక ఆమె అంటే ఒరకళ్ళు ఎత్తుకొని పోతారు నన్ను దూషించిన వాళ్ళు, దేవుడు వాళ్ళను ఖచ్చితంగా నాశనం చేస్తాడు నన్ను తిట్టిన వాళ్ళను శివుని బాధ్యం ఎవరనే తర్వాత మా పిల్లలను నాకు ఆగకుండా చేసామన్నారు నాశనం అయిపోతుంది. అంటే ఒక క్రైస్తవుడు వాళ్ళుగా క్రైస్తవుడిగా మనము మాట్లాడినప్పుడు నేను ప్రార్థన చేస్తున్న వాళ్ళ గురించి వాళ్ళు నాశనం కావాలని ప్రార్థన చేస్తున్నా. యేసుక్రీస్తు కూడా ఏం చెప్పాడు, ప్రార్థన చేయండి మీ శత్రువుల గురించి. ఏమని ప్రార్థన చేయాలి? శత్రువులు నాశనం కావాలని ప్రార్థన చేయాలా, శత్రువులను కూడా మార్చాలని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి? దేవుని ఉద్దేశాన్ని అక్కడ మనం పెట్టడం కష్టం. ఏంటి దేవుని ఉద్దేశం అక్కడ? అందరూ అంతటా కూడా అందరేం కావాలి, మారు మనసు పొందాలి. ఏ ఒక్కడు కూడా దేవుని ఎదుట విరోధిగా కనపడకూడదు. ఇప్పుడు అలాంటి వారిని రక్షించడానికి యేసుక్రీస్తు తన సొంత శరీరాన్నే ఇచ్చినప్పుడు నేనేం చేస్తున్నావు తెలుసా? కొంతమంది అంటే మనలో మనం చాలామంది ఉన్నారు, నన్ను తిట్టిన వాళ్ళు ఎప్పుడు నాశనమైపోతారో నేను కూడా కొన్నిసార్లు అనుకుంటా ఉంటా. నన్ను తిట్టాడు ఎప్పుడు చచ్చిపోతే బాగుంటుంది, నేను కూడా అనుకున్న రోజులు ఉన్నాయి. తప్ప అది కానీ బైబిల్ మనం పరిశోధన చేస్తే ఇలాంటి ఆలోచన రావు. బైబిల్ ఆలోచన లేనప్పుడు మనం తిట్టాడే వస్తాను. ఏమని అంటే అవును అన్ని సాఫీగా జరుగుతున్నాయి మధ్యలో ఇది అర్థం వస్తాను, ఇది చచ్చిపోతే కొంచెం ముందుకెళ్తుంది కదా, స్వార్థమే నాలో, దేవుడు దేవుని పని జరుగుతుంది కదా,
బాగా ఎందుకు వీళ్ళు ఇంకా బతికే ఉన్నారు అని. దీని గురించి కూడా మన టాపిక్ మళ్ళా తెలుసుకుందాం. దీని గురించి కూడా ఎందుకు వాళ్ళని దేవుడు పెట్టాడు అనే విషయాన్ని గురించి గుర్తుపెట్టుకో, లాస్ట్ కూడా నాకు మళ్ళీ గుర్తుంది ఎందుకు ఇలాంటి వాళ్ళని దేవుడు పెడతాను ఇట్లా అనేది చూద్దాం. చూద్దామా వద్దా చూడాలి, ఎందుకంటే అలాంటి వాళ్ళ ఉద్దేశం ఏంటో కూడా మనకు తెలియాలి. అయితే ఇప్పుడు మనకి ఏం చెప్పాడు యేసుక్రీస్తు, ఇదిగో నీ శత్రువులను, నీ శత్రువుల గురించి మీరేం చేయాలి, నేను రాసుకుంటా ఎందుకు అలాంటి వాళ్ళని. నీ శత్రువుల గురించి కూడా మీరు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. నిజంగా ప్రార్థన చేసేటువంటి విధానం ఎవరు మనకు నేర్పుతున్నారు, ఎవరు నేర్పుతున్నారు ఇక్కడ చేయండి ప్రార్థన మీ శత్రువుల కోసమని. వచ్చిన మొదటి పేరు రాసిన 2వ అధ్యాయం 21వ వచనం మీ అందరికి తెలిసిన వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి పేతురు 2వ అధ్యాయం 21-22 వచనాల్లో ఉంటుంది. ఏమని చెప్తున్నారో ఒకసారి ఆ చదువుకుందాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. చాలు, మీరు ఇప్పుడు ఏం చేయాలని అక్కడ మనకు బోధించబడుతుంది, మనం ఏం చేయాలని. ఇదిగో మీరు తన అడుగు జాడల యందు నడవబడవలనని ఆయన మీకు మాదిరి ఉంచిపోయాడు. ఎగ్జాంపుల్ గా, ఉదాహరణగా ఆయన జీవితం మనకు ఇచ్చిపోయాడు. అందులో భాగాలను మనం పరిశీలించుకుంటూ వివిధ భాగాలు ఉన్నాయి. అందులో భాగంగా మనం ఏం చేసుకున్నామంటే, మీరు తెచ్చుకున్న పాఠం, మనము శత్రువులతో కూడా ఎలా వ్యవహరించాలి. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడంటే, మీ శత్రువుల కోసం కూడా నువ్వు ప్రార్థన చేయి. నిజం యేసుక్రీస్తు శత్రువుల కోసం ప్రార్థన చేసినాడా? యేసుక్రీస్తు శత్రువుల కోసం ప్రార్థన చేశాడా చేయలేదా? చేశాడా? ఎక్కడ నుంచి చెప్పండి వచ్చి చదువుదాం. వచ్చిన లూకాస్ వార్త 23వ అధ్యాయం 33వ వచనం. లూకాస్ వార్త 23వ అధ్యాయం 33వ వచనం. వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆయన ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు ఏమంటున్నాడు 34వ వచనంలో? యేసు, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి. ఏమంటున్నాడు యేసుక్రీస్తు, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని ఏం చేయాలి, మీరు క్షమించాలి. నిజానికి యేసు తనను సిలువ వేస్తున్నటువంటి వారిని చూసి బ్రతిమలాడుకుంటున్నాడా, లేదంటే వారి గురించి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడా? అది మెచ్యూర్డ్గా ఆలోచన, అంటే ఆత్మీయ స్థితిలో గొప్పగా ఉండేటువంటి వ్యక్తులు ఆలోచన చేస్తున్నటువంటి విషయం. యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని మనం పరీక్షణ చేసినట్లయితే అల్టిమేట్గా ఆయన యొక్క హృదయం ఏమై ఉన్నదో అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఆయన హృదయంలో యేసుక్రీస్తు మరణించేటువంటి పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసా మీకు? వీపు దున్నివేయబడింది, ఆయన చంపను ముద్దుతున్నారు, కొడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, రక్తం అంతా కారిపోతుంది. అయినప్పటికీ ఆయన ఏమన్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడా, నన్ను విడిపించేయండి, నేను వెళ్ళిపోతాను, నీకు మీద ప్రాణం లేదా, అక్కడ తక్కువలేక తండ్రి వీళ్ళు నన్ను కొడుతున్నారు, వీళ్ళ నాశనం చేయి తొందరగా అని ఏమని అన్నాడా? వీళ్ళు బెన్న చనిపోతే నేను కిందికి దిగి బాగా అవుతాను, నన్ను ఒకసారి స్వస్థపరచు అని అన్నాడా? ఓవరాల్ మనం ఆలోచించేద్దాం ఇక్కడ ఆయన ఇంటెన్షన్ ఏం చేసే ఇంటెన్షన్, ఎందుకోసం ఆయన లోకానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి. సో నన్ను సిలువ వేస్తున్న వాళ్ళు కూడా ఎలాంటి వారు? సో వాళ్ళను నేను ఇప్పుడు నాశనం కావాలని కోరుకుంటే నా పని ఏమైపోతుంది? అయినప్పటికీ నేను బాధలు అనుభవిస్తున్నప్పటికి కూడా వాళ్ళని నాశనం కావాలని కోరుకోవచ్చు కదా. అదే మాదిరిగా అనుకుంటాం మనం. ఇదిగో నేను
మీరు నా అడుగు జాడలో నడవాలని మీకు మాదిరి ఉంచిపోయాను. నిజానికి అక్కడ ఆయనకు సిలువ వేస్తున్నటువంటి వారికి ఏం తెలుసు ఏం తెలీదు, అసలు యేసుక్రీస్తు ఎవరో తెలియదు వాళ్ళకి. ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో, ఆయన ఎలాగ చేయాలనుకుంటున్నాడో, అసలు ఆయన ఎవరో, దేనికి లోపడుతున్నాడో, దేనిని నడవాలనుకుంటున్నాడో, ఏ ఉద్దేశ ప్రకారం ఉండాలనుకుంటున్నాడో, ఇవే వీళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒకటే, ఆయన వ్యతిరేక వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఇది చేస్తున్నారు. గ్రహింపు లేని జనం వాళ్ళని చూసి ఏమన్నాడు, ఈ గ్రహింపు లేని జనం నాశనం అయిపోతే బాగుంటుంది అనుకున్నారా తండ్రి? వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరుగురు కనుక వీరిని క్షమించండి. ఇప్పుడు గమనించాలి, ఇక్కడ యేసు తన శత్రువుల కోసము ప్రార్థించినప్పుడు ఆయన హృదయంలో ఏమున్నది గమనించండి. యేసు తన శత్రువుల కోసం ప్రార్థించినప్పుడు ఆయన హృదయంలో ఏమున్నది అనే విషయం మనం ఆలోచించాలి ఫస్ట్. మనము ఎప్పుడన్నా మీరు వినేంటారు, చాలా మాటలు వినేంటారు, క్రీస్తు సంఘంలో కాకుండా ఎక్కడ ఇంకా మొత్తం మతశాల వాళ్ళలో ఏడు శిలువలో పలికిన ఏడు మాటలని కొన్ని మాటలు చెప్తా ఉంటారు. అందులో ఈ మాట కూడా శిలువలో పలికిన క్షమాగుణం. ఏం చేశాడు ఆయన హృదయంలో ఏముంది? తీక్షణము ఎదుటి వాళ్ళకి చెల్లించేవాళ్ళు ఏమని ఉన్నారు. దీనికి సంబంధించి ఒక రిలేటెడ్గా ఒక వచనం మనకు తెలుసు, ఏంటంటే పేతురు యేసుక్రీస్తు ఆ తోటలో ఉన్నప్పుడు మల్పు అనేటువంటి ఒక భటుడు వచ్చి ఏం చేశాడు, యేసుక్రీస్తుని పట్టుకోవడానికి వచ్చాడు. వస్తే ఈ పేతురు ఏం చేశాడు, తన కత్తి ఊరలో ఉండేటువంటి కత్తి, అంటే పేతురు ఓరంలో ఉన్నటువంటి కత్తి తీసి తన చెవులు కోసి, అంటే మలుపు అనేటువంటి ఒక భటుని యొక్క చెవిని నరికేశాడు. అది నరకంగానే యేసుక్రీస్తు చేయి పట్టుకుని ఏమన్నాడు, అయ్యా పేతురు కత్తి పట్టుకుని వాడు కత్తి చేతనే నాశనమవును, నీవు కత్తి తీసి ఓరలో పెట్టుకో అన్నాడు. అంతే చేశాడా, ఇంకేమైనా చేశాడా, ఏం చేయలేదా, చెవి పడి నరికించబడినటువంటి వాడిని చెవిని మళ్ళీ అతికించేసాడు. ఏ క్షణంలో కూడా తనను బాధ పెట్టేటువంటి వారిని నాశనం కావాలి, లేదంటే వారు ఇది కావాలి అలా కావాలని ఏనాడు ఎప్పుడు కోరుకోలే యేసుక్రీస్తు. ఆయన హృదయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే తన శత్రువులను సైతము వాళ్ళను కూడా రక్షించాలని ఆయన యేసుక్రీస్తు కోరినప్పుడు, వాళ్ళ గురించి ప్రార్థించినప్పుడు ఆయన హృదయంలో ఏమున్నదో మనం ఆలోచించాలి. ఎవరు నశించిపోవాలని యేసు కోరుకున్నాడా? ఎవరైనా నశించిపోవాలని, శత్రువులు నశించుకోవాలా, మంచి వాళ్ళు ఉండాలని ఏమన్నా కోరుకున్నాడా? ఇదిగో వారందరూ ఏమి పొందాలని కోరుకున్నాడు యేసుక్రీస్తు, నిత్యజీవం పొందాలి. వీళ్ళందరూ కూడా నిత్యజీవం పొందాలి. శత్రువులు కదా, శత్రువులు నాశనం అయితే సరిపోతుందిలే అని అనుకోవడం లేదు ఆయన, వీళ్ళు కూడా నిత్యజీవం పొందాలి. అదే యేసుక్రీస్తు యొక్క ప్రేమ. సరే ఇప్పుడు మనం కూడా అంతే, మనకు ఎవరైనా కీడు చేయాలని అనుకునేటువంటి సమయంలో మనకు కీడు చేసేటువంటి వారితో వ్యవహరించేటప్పుడు చూడండి, మనకు కీడు చేసేటువంటి వారితో మనం వ్యవహరిస్తున్నాం కదా, మన కీడు చేయాలని అనుకుంటుంటారు కదా అందరూ లోకంలో, మనను నాశనం చేయాలని అనుకునే వారితో మనం వ్యవహరించేటప్పుడు మన హృదయంలో కూడా ఏముండాలి? వాళ్ళ కీడును మనం కోరుకోవాలా, లేదా మన తండ్రితో మనమందరం కూడా ఐక్యం గల వారమై తండ్రి ఎలాగైతే శత్రువులను కూడా వశంకుమరిస్తున్నాడో శత్రువుల మీద, ఎలాగైతే తండ్రి వాళ్ళకి కూడా జీవాహారాన్ని, అంటే వాళ్ళకు కూడా ఈ భూమి మీద బ్రతకడానికి ఎలాగైతే తండ్రి వాళ్ళకు అవకాశం ఇచ్చాడో, అలాగే మనం కూడా వారి ఎందుక వ్యవహరించాలనా, లేదా వారి కీడును మనం కోరుకోవాలా చెప్పండి. మన శత్రువులతో మనం వ్యవహరించేటప్పుడు వాళ్ళ బాధను వాళ్ళని కీడును మనం కోరుకోవాలా, లేదా మన తండ్రి యొక్క మాదిరి ప్రకారం, అంటే మన తండ్రి మనకు చెప్పినట్లుగా మనము వారి ఎదుట జాలిపడి వారిని క్షమించాలని క్షమింపాలని దేవుడిని కోరుకోవాలా? ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళు మనకు కీడు చేయాలని ఉన్నప్పటికీ కూడా వారు మనకు మేలు జరగకూడదు, ఎప్పుడు వీడు నాశనం అయిపోతాడా, అసలు వీడి పతనం ఎప్పుడైపోతుందో అని చూస్తున్న వాళ్ళను కూడా
అసలు ఈ వంశమే లేకుండా పోడు కాక అని ఆలోచన చేసేవాళ్ళు నాకు చాలా మంది తెలుసు కదా. మనందరి గురించి చాలా మటుకు మనల్ని కీడు చేయాలని మనకు చిన్న చిన్న ఆపాయం కలిగితే చూసి నవ్వుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు. నేను భయపడతాను ఈ మధ్యలో బడిలో స్పీడ్గా పోతే కింద పడిన అనుకుంటే ఇబ్బంది. ఊర్లో వ్యతిరేకంగా చేస్తాడు ఇది కింద పడిపోతాడు వీడు ఇందుకే దేవుడు చేస్తున్నాడు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా మనం ఆలోచన చేసినట్లయితే మన కీడును కోరుకునేటువంటి వారిని బట్టి కూడా వాళ్ళతో మనం ఎలా వ్యవహరించాలి, ఎలా వ్యవహరించాలి అని అంటే వారికి కూడా మేలు జరగాలి అనేటువంటి విషయాన్ని మనము వ్యక్తపరచాలి. వాళ్ళ విధంగా మన ప్రవర్తన వాళ్ళకి కూడా మేలు జరగాలనేటువంటి కరుణ మనలో కావాలి. కరుణ మీన్స్ దయ, దయ చూపాలి వాళ్ళని కూడా. తెలియచేయడు ఇట్లా చేయలేరు లేదు. నిజంగా నీకు దేవుని భక్తి తెలిసినట్టు ఇట్లా చేస్తారా అనే పెద్ద మనసు నీకు రావాలి. మనల్ని ఎంతో మంది పొంచి ఉంటారు మనల్ని నాశనం కావాలి. ఈ వాక్యము మనలో ప్రభావం కావాలి ఖచ్చితంగా. అందుకే నేను మొదట్లోనే చెప్పాను ఏమని, ఇదిగో మనం వాక్యం వింటున్నాము నేర్చుకోవడానికి అడుగుజాడులు నడవడానికి మనం వాక్యం వినాలి కానీ విని వదిలేసేదానికి కాదు. ఇది యేసుక్రీస్తు మనకు చెబుతున్నటువంటి విషయం. ఇంకొక విషయం తెలుసా, యేసుక్రీస్తు అంతగా గొప్పగా హెచ్చించబడ్డాడు. ఈరోజు నేను కూడా ఈ ప్రింట్ తీసుకుంటున్నప్పుడు సబ్జెక్ట్ తయారు చేసి ప్రింట్ తయారు చేసుకున్నప్పుడు ఆయన అన్నాడు వినామేషన్ హిందువులు ఆయన రెడ్డి గారు ఆయన ఏంది బా యేసుక్రీస్తుని హైలైట్ చేస్తావు, నిజమైన తండ్రి యెహోవా ఉన్నాడు కదా ఆయన హైలైట్ చేయదు ఏంటి, యేసుక్రీస్తుని అందరూ హైలైట్ చేస్తారు ఏంటి విషయం అంటే ఒకసారి ఆ వచ్చిన తీసి చదువు అన్నాడు. పిలిపిలికి రాసిన పత్రిక 2:8 పిలిపిలికి రాసిన పత్రిక 2:8 అంటే నా దగ్గర ప్రింటర్ ఖరాబ్ అయిపోయింది వేరే ప్రింటర్ కోసం అని వేసుకోవడానికి అప్పుడు జరిగినటువంటి విషయం. పిలిపిలికి రాసిన పత్రిక 2:8 పిలిపిలికి రాసిన పత్రిక 2:8 చదవండి. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి చూపినవాడై ఏం చేశాడంట ఆయన తన్ను తాను తగ్గించుకునేను. 9 వచనం కదా, అందుచేతను పరలోకమందున వారిలో గాని ఎందుకు యేసుక్రీస్తు హెచ్చించబడ్డారు ఇప్పుడు 8 వచ్చిన మన కారణం సిలువ వేస్తున్నప్పటికీ కూడా ఆయన తగ్గించుకున్నారు. సో ఇప్పుడు చూడండి, ఏ దేవుడు యేసుని ఎందుకు అంత ఉన్నతంగా హెచ్చించాడు అనే కారణాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మొదట యేసుక్రీస్తు ఏం చేశాడంటే తన తండ్రి యొక్క ఆలోచనను తన హృదయంలో పెట్టుకున్నాడు. ఇదిగో నా తండ్రి పరిపూర్ణుడు, నా తండ్రి శత్రువులను కూడా ప్రేమిస్తున్నాడు, నా తండ్రి అందరినీ బాగుపడాలని కోరుకుంటున్నాడు, నా తండ్రి అందరి మార్మనసును కోరుకుంటున్నాడు, నా తండ్రి అందరికి నిత్య జీవాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఆ మనసును యేసుక్రీస్తు ఆయన హృదయంలో పెట్టుకున్నాడు. ఆ ఆలోచనలు యేసుక్రీస్తు తన హృదయంలో పెట్టుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమయ్యాడు ఆయన, ఆ ఆలోచనలు ఆ హృదయంలో ఉన్నాయి కాబట్టి ఏ ఆటంకం వచ్చినా ఏం చేస్తాడు ఆయన తగ్గించుకుంటాడు. ఎందుకంటే హృదయంలో దేవుని గూర్చినటువంటి ఆజ్ఞలు దేవుని గూర్చినటువంటి మాటలు హృదయంలో ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేయగలడు ఇప్పుడు వాటిని చూసుకుంటాడు. ఫస్ట్ ఆ తండ్రి ఏం చెప్పాడు అని ఆటోమేటిక్గా తగ్గించుకుంటాడు ఆయన. అంటే ఏం చెప్తే జరిగింది నేను మాత్రం లోపడాలని చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు యేసుక్రీస్తు చేసిన ప్రతి కార్యం ఎవరిని బట్టి చేశాడు యేసుక్రీస్తు, తండ్రి ఏవైతే చేయాలని చూశాడో అవన్నీ తన హృదయంలో పెట్టుకొని తాను అదే జీవితాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఎందుకు ఆయన హెచ్చించబడ్డాడు అనే కారణం మనకు తెలియాలి. ఎందుకంటే సిలువలో సిలువపై ఆయన పడిన బాధ మరియు ఆయన మరణం కారణంగా యేసుక్రీస్తు ఏమయ్యాడు? ఇక్కడ ఎందుకు హెచ్చించబడ్డాడు? సిలువలో ఆయన పడినటువంటి ఆ మరణము, ఆ బాధలు, ఆ శ్రమలను కారణం చేసుకొని ఆయన హెచ్చించబడ్డాడు. విత్తౌట్ సిలువ, విత్తౌట్ శ్రమలు, విత్తౌట్ బాధలు, శ్రమలు ఇవేవి లేకపోతే యేసుక్రీస్తు హెచ్చించబడునా? శ్రమలు కానీ, బాధలు కానీ, ఓర్పు కానీ ఇవేవి ఆయనకు లేకపోతే యేసుక్రీస్తు హెచ్చించబడేవాడా, హెచ్చించబడని వాడా? హెచ్చించబడతాడా? ఫైటింగ్లో హెచ్చించబడాలని కోరుకోవద్దు, అంటే గొడవలలో హెచ్చించబడాలని కోరుకోవద్దు, తగ్గించబడదు. ఆటోమేటిక్గా ఏమవుతావు? శ్రమలు ఉన్నప్పుడే హెచ్చించబడతావు. యేసుక్రీస్తు కూడా అదే చేశాడు. ఇదిగో ఆయన తన హృదయంలో ఏం పెట్టుకున్నాడు అని అంటే ఆయన యొక్క తండ్రి యొక్క ఉద్దేశాలను ఆయన మనసులో పెట్టుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేయబడ్డాడు? ఆ వాక్యాన్ని లోబడ్డానికి నేర్చుకున్నాడు, తగ్గించుకోవడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన హెచ్చించబడ్డాడు. ఇప్పుడు అన్ని నామముల కంటే పరిణామం ఎవరిది? యేసుక్రీస్తు. ఈనాడు ప్రతి ఒక్కరు ఎవరి నామమున మోహరించాలి? ప్రతి నాలుక ఎవరి నామమున ప్రార్థన చేయాలి? ప్రతి నాలుక ఎవరిని ఒప్పుకోవాలి? ఏమి లేదు, యేసుక్రీస్తే. ఇప్పుడు ఆయన శిలువలో మరణించాడు కాబట్టి ఆయన కొట్టివేయబడ్డాడు, శాపగ్రస్తుడు కదా, ఇది పనికిరాడు అని అనట్లు లేదు. ఇక్కడ ప్రతి ఒక్క నాలుక యేసుక్రీస్తుని ఒప్పుకోవాల్సిందే. కారణం తండ్రి యొక్క చిత్తం తన హృదయంలో పెట్టుకున్నాడు, దాని ప్రకారంగా నడుచుకున్నాడు. ఈవెన్ శ్రమలను, కష్టాలను, సిలువను కూడా ఒప్పుకున్నాడు, ఓర్చుకున్నాడు. నాశనం చేయాలని కోరుకున్నటువంటి వారిని బట్టి కూడా ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అలాంటి క్రైస్తత్వం, క్రైస్తత్వం మనకు రావాలి. లూకా సువార్త 24వ అధ్యాయము ఒకసారి చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము ఇరవై ఐదవ వచనం.

0: లూకా స్వార్త 24వ అధ్యాయము 25వ వచనం. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందులారా, మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములు అన్నింటిలో తన గురించి వచ్చినప్పుడు భావం వారికి తెలియజెప్పాడు. మొదటిగా అపోస్తలులు కూడా వాటిని అర్థం చేసుకోలేకపోయారు. ఏంటి ఏంటి దేవుడా, ఏంటి క్రీస్తు, ఏంటి ప్రభువా, ఈ విధంగా మనకు ఎందుకు జరగాలి అని. అప్పుడు ఏమంటున్నాడు, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ఆగత్యమని కదా అని వారితో చెప్పాను. క్రీస్తు మహిమలో ప్రవేశించాలంటే ఏం చేయాలి, ఈలాగు శ్రమ పడాలి. మహిమలో ప్రవేశించాలంటే ఏం కావాలి, ఈలాగు శ్రమ పడాలి. ఒక వ్యక్తి శ్రమ పడితేనే అతనికి రాబోతున్నటువంటి మహిమ అధికమవుతుంది. శ్రమ పడడం నేర్చుకోవాలి ఫస్ట్, కష్టాలను ఓర్చుకునేది నేర్చుకోవాలి ఫస్ట్. మనం నిందించడం కాదు, తిట్టడం కాదు, దుమ్మెత్తిపోవడం కాదు, నాశనం కోల్పోవడం. బాధకరమైన విషయం ఏంటంటే నాడు సేవకులు కూడా మనం బాగుంటే, ఎదుటివారు బాగుంటే వాళ్ళు నాశనం కావాలని కోరుకుంటున్నాం. ఇదిగో నన్ను చూసి నువ్వు పెళ్లి చేయించుకోలేదు కాబట్టి నీ వంశం అయిపోవాలి, నన్ను వద్దన్నారు అందరూ కాబట్టి వాడు చచ్చిపోయి చూడండి, ఇదిగో నాకు వ్యతిరేకంగా చేస్తున్నారు, మంచంలో పడిపోయాడు, ఇప్పుడు తిండి లేకపోవడానికి శరీరం లేకుండా పోయింది. క్రైస్తవేమో మనం ఎలా నేర్పుతుందో అది నేర్చుకోవాలి ఫస్ట్. ఎదుటి వాళ్ళు మనం నాశనం కోరుకునే దానికి ముందు క్రీస్తు మనసు ఏంటో మనకు అర్థం కాదు. అలా లేనప్పుడు మన క్రైస్తవం కాదు. ఎప్పటికీ ఎదుటి వాళ్ళు నాశనమే కోరుకుంటూ ఉన్నట్లయితే ఎదుటి వాళ్ళు బాగా ఎప్పుడు కోరుకుంటావు నువ్వు? ఇంకా నీకు ఎదురు ఎవరు రావో వచ్చినా కూడా వాళ్ళు ఏం కావాలని కోరుకుంటావు? నిన్ను నువ్వు తెలుసుకోలేవు, నీకు నీ ఆలోచన రావు. నేను గమనించండి, ఒక వ్యక్తికి శ్రమలు వచ్చిన తర్వాతనే అతను అంటే అతనికి ఏం అర్థం అవుతుంది, అప్పటి వరకు అతనికి ఏం అర్థం కాదు. దానికి దేవుడు కూడా ఇక్కడ మనల్ని ఏం చేస్తున్నాడంటే శ్రమల ద్వారానే మెరుగుపరుస్తున్నాడు. ఒక వచనం ఉంటుంది కీర్తన గ్రంథంలో, ఒకసారి చూద్దాం అది కూడా. కీర్తన గ్రంథం 99వ కీర్తన 8వ వచనం. వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపములను పరిహరించు దేవుడు వైపు. ఇక్కడ చూడండి ప్రశ్న ఏంటంటే, మనము పాపము చేసినప్పుడు మనకు సహాయము అవసరమని మన పరలోకం తండ్రి చూస్తున్నాడా? ఏమండి ఇప్పుడు నువ్వు పాపం చేస్తున్నావండి, నీవే తప్పు చేస్తున్నావండి, ఇప్పుడు ఎవరు సహాయం కావాలని నీకు అర్థం కావాలి? ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడంటే ఆ పాపం చేస్తున్నటువంటి వ్యక్తికి ఏం అవసరమని అతనికి అర్థం కావాలి. నేను పాపం చేస్తున్నాను, నేను పాపం చేయకోకుండా ఉండాలంటే నాకు ఎవరు అవసరం అవుతారు? దేవుడు ఆజ్ఞలు దేవుడు. అలా దేవుడి గురించి తెలుసుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే తనను పరిశోధిస్తున్నాడు. ఇతను నన్ను తెలుసుకుంటున్నాడా తెలుసుకోవట్లేదా? ఇతడు పాపం చేస్తున్నాడు ఇప్పుడు, అయితే ఈ పాపముల ద్వారా నన్ను కనబెడుతున్నాడా కనబెట్టలేదా? అక్కడ వచనంలో చూడండి యేసుక్రీస్తు స్వామి దేవుడు ఏమంటున్నాడంటే, తండ్రి నీవు వారు చేసినటువంటి పాపముల విషయంలో వారిని శిక్షించుతూనే వారి పాపముల విషయము వారికి ఏమిస్తున్నావు, పరిహారం ఇస్తూనే ఉన్నావు. చేసినటువంటి తప్పును వాళ్ళు అనుభవించేటట్లు చేస్తూనే వాళ్ళ పాపములు మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నాడు, క్షమించుకునే ఉన్నావు. నువ్వే ఉన్నావు, నీ పిల్లలు ఒకవేళ చిన్నపిల్లలు ఎవరైనా అలా చేస్తున్నారు అనుకోండి, మీరేం చేస్తారు? పడతారా? కొట్టి దగ్గర తీసుకోరు, కొట్టి ఇసిదేస్తారా? విషయం చెప్పండి, కొట్టి దగ్గర తీసుకున్నారు, కొట్టి ఇసిదేస్తారు. తండ్రి చిత్తం ఏంటో ఆలోచించండి. పాపం చేస్తున్నప్పటికీ కూడా ఆ జనులను ఏం చేయాలని కోరుకుంటున్నారు తండ్రి? వాళ్ళ పాపములను క్షమించాలనే కోరుకుంటారు, శిక్షించాలని కోరుకోవడం. అంటే చేసిన చేసే తప్పును బట్టి వారికి శిక్ష వేస్తున్నాడు. నిజంగా శిక్ష వేయకపోతే నిజమైన తండ్రి కాదు. శిక్ష వేసినప్పుడు వాళ్ళ నాశనాన్ని కోరుకోవడం అవసరం అదే కదా. ఒకసారి చదవండి. యెహోవా నా దేవ మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుచునే, వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడు అయితివి, వారి విషయంలో నీవు పాపములను పరిహరించి దేవుడు అయితివి. శిక్షను మాత్రం వేస్తూ ఉన్నాడు, పాపాన్ని క్షమిస్తూనే ఉన్నాడు దేవుడు. ఎప్పుడు నీవు ఎప్పుడైతే దానికి విధేయత చూపుతావో, ఎప్పుడైతే దాన్ని ఒప్పుకుంటావో, ఎప్పుడైతే దాన్ని చేయకుండా మారుతావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ పాపం క్షమిస్తున్నాడు. కానీ దానివల్ల రాబోతున్నటువంటి శిక్షను మాత్రం ఏం చేయాలి? శిక్ష అనుభవించాలి ఖచ్చితంగా. అంటే భూసంబంధమైన మా తండ్రులను చూస్తున్నా, ఏ తండ్రి అయినా మనం చేసినటువంటి తల్లిదండ్రులకు శిక్ష వేయకపోతే వాడు నిజమైన తండ్రి కాదు తెలుసా? ఫిబ్రవరి రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చదవచ్చు. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరైనా ఉన్నారా? అయితే ఇక్కడ ఎందుకు శిక్షిస్తున్నాడంట? 7వ వచనంలో శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచు ఉన్నారు. శిక్ష వలన రాబోతున్నటువంటి ఫలమును మీరు పొందాలి. శిక్ష వలన ఏం రాబోతుందండి? శిక్ష వలన ఏం రాబోతుంది? ఇప్పుడు దేవుడు ఒక వ్యక్తిని చిన్న శిక్ష పెట్టాడు, శిక్ష శోధన పెట్టాడు, శిక్ష వేశాడు అనుకుందాం. ఆ శిక్ష వలన అతనికి ఏం రావాలని కోరుకుంటున్నారు దేవుడు? ఇప్పుడు మా ఆయన ఉన్నాడు, నేను చేసినప్పుడు తప్పు చేసినప్పుడు నన్ను రెండు కొట్టాడు అనుకో, ఆ కొట్టడం వలన నన్ను నాశనం కావాలని కోరుకుంటారా, నన్ను బాగుపడాలని కోరుకుంటారా? కొట్టినా కానీ బుద్ధి రావాలి అని కొట్టరు. దేవుడు ఏమంటున్నాడు అంటే శిక్షా ఫలం పొందుటకయే నేను శిక్షను అనుభవిస్తున్నాను. శిక్ష వలన రాబోతున్నటువంటి ఫలంలో అనుభవించడానికే మీరు శిక్షించబడుతున్నారు కొన్నిసార్లు. అయితే కొన్నిసార్లు మనం కూడా తప్పు చేస్తుంటాం, ఆ తప్పిదమ్ములను సరి చేయడానికి మనం శిక్షిస్తూ మనలో నుండి మార్పు రావాలని, లేదంటే ఆ ఫలంలో మనం అనుభవించాలని దేవుడు మనకు శిక్ష చేస్తూ ఉంటాం. అవసరం చూడండి బాగా, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు నాకు చెప్పండి? తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాల్పొందుతున్నారు. మీరు పొందని ఎడల మీరు ఎలాంటి వారు? దుర్బీజులే. దుర్బీజులు అంటే నాకు పుట్టిన వాళ్ళు కాదని అర్థం. నిజమైన కొడుకులు కొట్టినట్టుగా పక్కన వాళ్ళని కొట్టలేడు కదా తండ్రి, అవునా కాదా? అదే చెప్తున్నాడు, ఇదిగో మీరు ఒకవేళ శిక్షలో పాల్పొందకపోయినట్లయితే మీరు ఎలాంటి వారు? దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది వారి ఎందు భయభక్తులు కలిగి ఇంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలని కదా. చూడండి ఇక్కడ తమ పిల్లలను క్రమశిక్షలలో పెట్టలేని తల్లిదండ్రుల గురించి మనకు అభిప్రాయం ఏంటి చెప్పండి? తమ పిల్లలను క్రమశిక్షణలో పెట్టని తల్లిదండ్రుల గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక వ్యక్తి ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు, ఆయన వాళ్ళ తండ్రి పట్టించుకోండి, అప్పుడు మీరేమంటారు? ఏం తండ్రి రా, వాళ్ళు ఇసిపెట్టినారు కదా ఊరి మీద వాళ్ళ పిల్లలను, వాళ్ళ తండ్రి పట్టించుకుంటే వాళ్ళు బాగా అయ్యేవాళ్ళు కదా, వాళ్ళ తండ్రి లేకుండా వాళ్ళు ఇట్ అయిపోయారు. చూడండి, మనము తప్పు చేసినప్పుడు మన పరలోకపు తండ్రి మనల్ని శిక్షించడానికి స్పందించకపోతే, ఆయన మనం పిల్లలం అవుతామా పిల్లలం కామా? ఒకవేళ విషయం వస్తుందమ్మా ఆలోచన, నా పరలోకపు తండ్రి నన్ను పిల్లలుగా ఎంచుతున్నాడు కాబట్టి నాకు ఈ శ్రమ పెట్టాడు. నా పరలోకపు తండ్రి తనకు నన్ను పిల్లలుగా, తనకు నన్ను కుమారులుగా కుమార్తెలుగా అంగీకరిస్తున్నాడు కాబట్టే నన్ను సరైన మార్గంలో పెట్టడానికి సరైనటువంటి శిక్షలు, సరైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి అని ఆలోచించాను. ఫస్ట్ శిక్షలు వచ్చినప్పుడు ఇలాగే ఆలోచించాను, ఇదిగో పరలోకపు తండ్రి మనలను పిల్లలుగా అంగీకరిస్తున్నాడు కాబట్టే నీకు ఆ శిక్షలు వస్తున్నాయి. అందరు బాగుంటారు మీరు అనుకోవచ్చు. అందరు బాగున్నారు కదా, మనకేమి నాకేనా ఇట్లా జరుగుతుంది, అందరికి బాగున్నారు, వాళ్ళందరూ బాగా తిరిగి పనుకొని బెమ్మాన్ని ఎంజాయ్ చేస్తా ఉన్నారు, మనకేంటి శ్రమలు, మనల్ని అందరు తిట్టడం ఏంటి, అందరు మన గురించి అనుకోవడం ఏంటి అని అంటే ఆ శిక్షలో అనుభవించాలి, ఆ ఫలంలో అనుభవించాలి. మంచి ఫలంలో రాబోతున్నప్పుడు శిక్షలు ఖచ్చితంగా మనకందరికి కూడా తెలిసినటువంటి విషయమే. కాయలు ఉన్న చెట్లకి పనులు ఉన్న చెట్లకే రాలేదన్నారు. మంచి పనులు మంచి ఫలములను ఫలించడానికే ఈ శ్రమలన్నీ కూడా. ఒకసారి వచ్చిన ఒకసారి గుర్తు చేసుకోండి, ఒక వచ్చిన మీకు అందరికి కూడా పరిచయం చేయాలి, ఎందుకంటే ఆ వచ్చాన్ని మనం చదువుకున్నాం. కీర్తనల గ్రంథము 12వ కీర్తన 6వ వచనం. కీర్తనల గ్రంథము 12వ కీర్తన 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కడిగి. ఎలాంటివంటే యెహోవా మాటలు, యెహోవా మాటలు పవిత్రములైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కవగా ఊదిన కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. చదవండి ఇంకా. చాలా ఇక్కడ చూడండి వచనం 6వ వచనంలో ఒకసారి అక్కడ ఉన్నటువంటి వెండిని ఎన్నిసార్లు కడుగుతున్నారు, ఎన్నిసార్లు దాన్ని కాలుస్తున్నారు. ఇక్కడ యెహోవా మాటలు పవిత్రములైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరగా కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. జాగ్రత్త, 7 మార్లు కరిగి ఊదినటువంటి వెండి ఎలాంటిది అంటున్నాడు, అంత పవిత్రంగా ఉన్నదంట. అంటే 7 మార్లు కడిగినటువంటి ఎంత వెండి చాలా పవిత్రంగా ఉండబోతుంది అని చెప్తుంది వచనం. అంటే దేవుడి యొక్క మాటలు 7 మార్లు కడగబడినటువంటి వెండి ఎంత పవిత్రములు, అంటే వెండి ఎంత అన్ని మార్లు కరిగిందనంటే అన్ని మార్లు అట్లా కాల్చబడుతుందని అంటే అది ఎంత పవిత్రంగా ఉండబోతుంది అని చెప్తున్నాం. దాన్ని పోల్చి దేవుడి మాటలు కూడా అలాగే ఉన్నాయని చెప్తున్నాడు. ఇది మన పాయింట్ ఏంటంటే, ఒక్కసారే శుద్ధి చేయబడినట్లయితే మనం 7 సార్లు ఎందుకు కలగాలి, 7 సార్లు ఎందుకు కలసాలి, ఒక శ్రమ వచ్చే సరిపోతుంది కదా, 7 శ్రమలు ఎందుకు రావాలని కోరుకోవద్దు. ఇంకా పవిత్రములు కావాలి మనము, అదే అర్థం ఇక్కడ. ఒకే శ్రమ వచ్చింది కదా సార్లే, ఎందుకు దేవుడు ఇన్ని శ్రమలు వస్తున్నాయంటే 7 సార్లు కడగబడినటువంటి వెండికి ఉన్నటువంటి పవిత్రత, ఒకసారి ఏదో కొంచెం కొంచెం కాలిపోయి వచ్చినటువంటి వెండికి ఉన్నటువంటి పవిత్రత చాలా వ్యత్యాసం. అందుకే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, వెండికి ఎలాగైతే వేడి అవసరమో, బంగారుకు ఎలాగైతే కొలిమి అవసరమో, మనకు కూడా అలాంటి శ్రమలు అవసరం. సరే అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, ఏంటి మన ప్రశ్న, 52వ అధ్యాయంలోకి వెళ్ళి మన ప్రశ్న ఏంటో మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ధన్యులని కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనం గురించి వింటివి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. యోగు సహించకపోయినట్లయితే ఇప్పుడు ఉదాహరణగా ఉండేవాడా మనకు సహనం. ప్రతి మనిషికి ఏమవసరము, సహనం అవసరం. ఇదిగో ఒకవేళ యోగు సహించి ఉండకపోయినట్లయితే ఈనాడు యోగు మనకు ఉదాహరణగా ఎన్నుకునేవాడా దేవుడు? యోగు తాను పడినంత బాధ పడకపోయి ఉండినట్లయితే దేవుడు అతనిని మనకు ఒక ఉదాహరణగా చూపించేవాడా? కొంచెం శ్రమను అనుభవించుంటే కొంచెమే చూపించేవాడు. యోగు ఎంత శ్రమను మీరు జ్ఞాపకం చేసుకుని అంటున్నాడంటే, ఎన్ని శ్రమలు పడి ఉంటే ఎంత ఉదాహరణగా మనకు కనబడుతున్నారు చెప్పండి. మనం కూడా కోరుకోవాలి, ఈ శ్రమలు వచ్చిన దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, అవ్వచ్చుకోవాలి శ్రమ. యేసుక్రీస్తును సచ్చిపోయిన యేసుక్రీస్తుని చదువుకుందాం మనం. యెషయా గ్రంథం 52వ అధ్యాయము, యెషయా గ్రంథము 52వ అధ్యాయం 13వ వచనం. వచనాలు ఇవ్వండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 13వ వచనం.
1: నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును,
0: అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. అయితే నిన్ను చూచి చదవండి, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరు రూపము కంటే అతని రూపము చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయం పొందురో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజు అతను చూచి నోరు మూసుకొనిను. కొనిదరు తమకు తెలియజేయబడిన సంగతులు వారు చూచుదరు, తాము విని దానిని గ్రహించుదరు. చూడండి, నేను నా సేవకుడు వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. అయితే అతని గురించి ఏమనుకుంటారంట ఇక్కడ 14వ వచనంలో, నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును నరు రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగ విస్మయం పొందుదరో. ఏమనుకుంటారంట జనులు అందరూ కూడా ఏమని విస్మయం పొందుతారంట, అతని రూపం ఎలాగా ఉన్నదో చూడండి, ఎంత వికారంగా ఉన్నదో చూడండి, ఎంత నిత్యంగా తయారైందో చూడండి, ఎంతగా కుంగిపోయిందో చూడండి అని అనుకుంటారు. అయినప్పటికీ ఏం చేస్తారంట 13వ వచనంలో, వివేకంగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడని ఎంచబడును. మహాగణుడని ఎంచబడును. అయితే అతని ముఖం మాత్రం ఎలా ఉంటుందంట, వికారంగా యేసుక్రీస్తు శిలువలో ఆయన ముఖమును అంత వికారము చేసుకున్నప్పటికీ, అంతగా నలుగుబట్టబడినప్పటికీ, అందరూ చూసి ఈడేంటి ఈడేంటి అని అవకాశం చేస్తున్నప్పటికీ, ఈనాడు ప్రతి ఒక్కరి మోకాలు ఎవరు నాలుగుంది, యేసుక్రీస్తు లేకపోతే రక్షణ లేదు. అంత వికారంగా చేయబడినప్పటికీ కూడా ఆయన నామం లేకపోతే ఇప్పుడు ఎవరికి రక్షణ లేదు. చివరిగా మన ప్రశ్నలోకి వద్దాం ఇప్పుడు, ఏంటి అంటే ఎందుకు మనం ఇలాంటి శ్రమలను ఎందుకు అనుభవించాలి అంటే వృధా చేర్చుకుందాం. అయితే ఇందులో ఇంకొక పాయింట్ మనం చూద్దాం 2 నిమిషాల్లో. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, ఇది మన అంశంలో కాకుండా కొంచెం భిన్నంగా ఉండబోతుంది కానీ ఇది మనకు అవసరం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అనుకుంటాం, 11వ అధ్యాయము 19వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ 19వ వచనం, మీలో యోగ్యులైన వారెవరో కనబడే నిమిత్తము మీలో ఏముండక తప్పదు. ఏం భిన్నాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి అని ఆలోచన చేయగలకండి మీరు, ఆ భిన్నాభిప్రాయం ఎందుకోసం వస్తున్నాయి, యోగ్యుడు ఎవరో కనపడాలి. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది మన ఇద్దరి మధ్య అనుకుందాం. ఇప్పుడు ఎవడు యుక్తంగా ప్రవర్తిస్తాడు, ఇదిగో నా సేవకుడు చాలా యుక్తంగా ప్రవర్తించును, చాలా మంచిగా ప్రవర్తించును, అతడు మహాగణుడు అని ఎంచబడుదని చెప్పాడు కదా, ఇప్పుడు మనం దీన్ని అప్లై చేసుకుందాం. అయితే మన ఇద్దరు ఎవరు యోగ్యుడు అని ఎవరు ఎట్లా తెలియాలి, వచ్చినటువంటి సమస్య వల్లనే తెలియాలి. ఆ సమస్యలో నువ్వు ఎలా యుక్తంగా ప్రవర్తిస్తావు, తిరిగి కొట్లాడతావా లేదా మౌనంగా వెళ్ళిపోతావా, అప్పుడే నీ యోగ్యత బయటపడతావు. ఇదిగో మీలో యోగ్యులు ఎవరో కనబడి నిమిత్తమై మీలో భిన్నాభిప్రాయాలు ఉండక తప్పవు. మీరు భిన్నాభిప్రాయాలు ఖచ్చితంగా వస్తాయి, ఎవరు గొప్ప ఎవరు గొప్ప. ఆ సమయంలో ఎవరు యుక్తంగా ప్రవర్తిస్తారో వారే నిజమైనటువంటి యోగ్యులు అనేది ఎవరు తెలుసుకుంటారు. మీ శత్రువులను గురించి మీరు ఆలోచించండి, ఆకలి కొనిన వారికి ఏం చేయాలి, దాహం కొన్న వారికి దాహాన్ని నీళ్ళాలి, నీళ్ళు ఇవ్వాలి, గట్టి కొన్న వారికి దాహాన్ని నీళ్ళు ఇవ్వాలి, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వాలి, ఎవరైనా ఇబ్బంది పడుతున్న వారికి ఏం చేయాలి, సహాయం అందించాలి. ఇలాగ నీ శత్రువుల గురించి నీవు ఆలోచన చేసిన వారి అవుతే నీవు యుక్తంగా ప్రవర్తించిన వారి అవుతావు, వారి అవుతావు. మనందరికి కూడా తెలుసు మన అంశం ఏంటి, మన సహోదరులతో ప్రవర్తించినట్లుగానే మనము ఈ శత్రువులతో కూడా ప్రవర్తిస్తామా, ప్రవర్తించాలా ప్రవర్తించకూడదా. ఇప్పుడు మాతో మీరు ప్రవర్తించినట్లుగా మీరు బయట వాళ్ళతో ప్రవర్తిస్తారా, ఎవరైనా నేను తిట్టే వాళ్ళతో, అప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో అంటే నీ యోగ్యత ఏంటో బయటపడతాయి. యేసుక్రీస్తు శత్రువుల కోసం ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. ఈ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక శత్రువుల గురించి మీరు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, అందిస్తారు. నిజానికి మనందరిలో మంచితనం ఉందండి, మీకు తెలుసో తెలియదు, ఎవరన్నా ఏదైనా కాలు ఇరిగి పడిపోయిన అనుకోండి, యాక్సిడెంట్ అయ్యి ఇంత మనం కూడా చెప్పాయి ఏమన్నా, ఎవరైనా రోడ్డు మీద కాలు ఇరిగి చనిపోయిన అనుకోండి, వీళ్ళు నన్ను తిట్టినారే నన్ను కొట్టినారని అనుకుంటావా, లేదా ఏమో లేదు వాళ్ళ పాపం వాళ్ళని వాళ్ళ పాప పాత లేదంటే వాడికి అంబులెన్స్ తన ఫోన్ చేద్దామని దగ్గర తీసుకుని నీళ్ళని తప్పవా. బయటపడుతుంది మీలో మంచితనం, ఆ మంచితనం అప్పుడే కాదు, ఎప్పటికి అలాగే ఉండాలి. నీ మంచితనం ఎలా ఉండాలంటే బయటకు వచ్చినప్పుడు అందరికి వందనాలు చెప్తావు, మంచిగా ప్రేమగా ఉండవు, అదే మంచితనం ఇంట్లో కూడా ఉండాలి. అలా ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా నిజమైనటువంటి క్రైస్తవులం, క్రైస్తవ రాళ్ళము అనేటువంటి బిరుదుకు మనం అర్హులం. ఇలా లేని పక్షంలో మనం ఏమవుతామంటే క్రీస్తుని సరిగా వెంబడించలేని వాళ్ళం. చాలామంది ఇప్పుడు అలా ఉన్నారని తెలుసుకున్నాను, అది ఇప్పుడు దాకా ఏమని, వీడు నాకు వ్యతిరేకంగా చేస్తున్నాడు, వీడు నాశనం కావాలి, వీడు నా కడుపు కొడుతున్నాడు, వీడు పతనం కావాలి, వీడు ఇలాగ చేశాడు, వీడు ఎప్పుడు బండ్లో పోతే కింద పడడం లేదే, ఎప్పుడు ఈమె కట్టబట్టుకొని పోతా ఉంటుంది, కాలు జారి ఎందుకు కింద పడలేదే, పోతే బాగుంటుంది, ఇలా నాశనం అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది అని చెప్పి ఎదుటి వాళ్ళు నాశనాన్ని మనం కోరుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఎందుకోసం వచ్చారు అందరూ ఈ భూమికి, అలాంటి వాళ్ళ కోసం వచ్చారు. దుష్టుడు దుష్టుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి బ్రతికి మారు మనసు పొందడమే, అసలు మారు మనసు పొంది బ్రతకడమే దేవునికి ఇష్టం. ఆయన ఇష్టాన్ని నువ్వు కోరుకోవాలి, వాళ్ళు నాశనం కోరుకుంటాం. అందరూ అలాగా ఉన్నారని మనం అలా ఉండకూడదు. వీరైతే మనం కూడా వాళ్ళకి ప్రేమను పంచాలి, వీరైతే వారికి మన వాక్యం మనం ప్రవర్తన ద్వారా వారికి వాక్యం అందించబడాలి. ఇలా మనం ఉన్నప్పుడే ఖచ్చితంగా మనం సరైనటువంటి క్రైస్తవులము, క్రైస్తవురాలు అవుతామని మనం నమ్ముకుంచి దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. దయచేసి ఎప్పటికి కూడా తొట్టిలో గారుతుంది, అందుకే ఎప్పటికప్పుడు ఈ వాక్యం ఇలాంటి వాక్యాలు మనకు అందించబడుతుంటే సరైనదిగా మనం వెళ్తాం. ఇలాంటి లేక ఎప్పుడు కూడా మనం నిన్న కూడా చెప్పుకున్నాం కదా, ఎదుగో నా కాన్లు వేయండి, నా కడుపు కొట్ట కాకండి, నాకు ఇది వేయండి, నాకు ఆ చేయండి, ఈ చేయండి, ఈ చేయండి, లేదా ఏదో పిలిచినారు కదా వెళ్ళి ఈ అధ్యాయం తీసి చదివేసి కళ్ళు ముసుకొని ప్రార్థన చేసి వద్దాం కదా, ఇలా కాకుండా ఉద్దేశంతో సేవ చేస్తే అమోఘమైనటువంటి ఫలములు భరిస్తాయి ఖచ్చితంగా. కాబట్టి ఓపికతో ఉన్నటువంటి మీ కోరికను దేవుడు దీవించి ఆశ్రయించిన కాక మీ అందరికీ వందనాలు శుభములు తెలియజెప్తున్నానండి. ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగండి.

మన రక్షకుడు, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో నా ప్రియ సహోదరులకు, సహోదరిమునులకు, ఈ యొక్క దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభువునందు ప్రేమించబడినటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి శనివారము ఈ రీతిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటువంటి అవకాశాన్ని మనకు దేవాది దేవుడు ప్రతి శనివారం సాయంకాలం 4 గంటలకి అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అందును బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారంగా మనందరం ఉండాలి. అలాగే మనకి ఎల్లవేళల్లా తోడుగా ఉండి మనల్ని కాచి కాపాడి సంరక్షించి అన్ని విషయాల్లో సపోర్ట్ చేసినటువంటి జాకు బ్రదర్కి, అలాగే కిర్క్ గారికి, అలాగే సుర్రే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘమునకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతి వారము మనము దేవుని యొక్క వాక్యాన్ని ఈ రీతిగా ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో గడిచిన వారాన మనం కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంటున్నాం, కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంటున్నాం. ఆ కుటుంబంలో మొట్టమొదటిగా కుటుంబ యజమానుడిగా ఉన్నటువంటి భర్త, ఆ యొక్క భర్తను గురించి మనం గడిచిన వారం ఆలోచన చేసాం, ఆ యొక్క లెసన్ ప్రారంభించాం. దాని కంటిన్యూషన్గా ఈ వారం లెసన్ని మనం ముగించుకోబోతున్నాం భర్త గురించి. కుటుంబ యజమానుడిగాను, కుటుంబంలో బాధ్యతలు కలిగినటువంటి వ్యక్తిగాను, కుటుంబాన్ని ఆత్మీయముగా, ఆర్థికముగా, ఆరోగ్యముగా అన్ని విషయాల్లో ప్రోత్సహించేటువంటి వ్యక్తిగాను, సమాజంలో కుటుంబం ఒక మంచిది కనబడడానికి సక్రమమైనటువంటి మార్గం నడిపించేటువంటి విషయంలోనూ కుటుంబ యజమానుడిగా భర్త చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నట్టుగా మనం లోకంలో చూస్తూ ఉంటున్నాం.

0: యొక్క స్థితిని బట్టి, అతను చేసేటువంటి పనులను బట్టి ఆ కుటుంబం యొక్క విలువ అనేది సమాజంలో ఉంటున్నట్టుగా మనం ఈనాడు లోకంలో అనేక కుటుంబాలని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క కుటుంబాలని మనం ఆలోచించేస్తే ఆ కుటుంబంలో ఉన్నటువంటి భర్త యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం ఆలోచన చేసాం. ఆ విషయాల్ని తెలుసుకొని ఆ తర్వాత పాఠాలని మనం కంటిన్యూ చేసుకుందాం. ఇందులో మనం మొట్టమొదటిగా ఆలోచించేసింది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం ఆలోచన చేసాం. అది ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:25. భర్తలారా క్రీస్తు సంఘమును ప్రేమించి దాని కొరకు తన్ను అప్పగించుకున్నట్లే మీ భార్యలను ప్రేమించుడి. ఏంటండి, క్రీస్తు ప్రభువు సంఘమును ప్రేమించి దాని కొరకు తను తాను ఎలా అప్పగించుకున్నారో ఆ విధంగా భార్యలను కూడా భర్తలు ప్రేమించాలి, ఆ విధంగా అప్పగించుకోవాలని గ్రంథం చెప్తుంది. క్రీస్తు ప్రభు వారు సంఘము కొరకు సమస్తాన్ని అర్పించారు, ప్రాణాన్ని అర్పించారు, సమస్తాన్ని త్యాగం చేశారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారండి. సమస్తాన్ని త్యాగం చేశారు, అర్పించుకున్నారు. ఒక భర్త కూడా తన యొక్క భార్య కొరకు, తన యొక్క కుటుంబం కొరకు అర్పించుకునేవాడిలాగా ఉండాలి. ఎందుకంటే ఈ ఒక్క వాక్యంలోనే భర్తగా ఉండడానికి ఒక గొప్ప ఎగ్జాంపుల్ ఉంది, ఒక గొప్ప నమూనా ఉంది, ఒక గొప్ప మాదిరి యేసుక్రీస్తు ప్రభువారు మన మీద ఆ యొక్క మాదిరిని ఉంచిపోయాడు. ఆ మాదిరిని మనం కలిగి జీవించాల్సినటువంటి వారమై ఉంటున్నాము. క్రీస్తు ప్రభు సంఘాన్ని ప్రేమించాడు, తన తను అప్పగించుకున్నాడు. ఒక భర్త కూడా భార్యను ప్రేమించాలి, తనను తన కుటుంబం కోసం అర్పించాలి. ఎంత గొప్ప మాట అండి అది! క్రీస్తు ప్రభువులాగా మనం కూడా అర్పించాలి. ప్రేమైనటువంటి వాళ్ళారా, అలాంటి స్థితి ఒక భర్త ఈ లోకంలో కలిగి ఉండాలి. ఈ కుటుంబ వ్యవస్థలో భర్త స్థానం అనేది అది అతనికి అతనగా కల్పించుకున్నటువంటిది కాదు, దేవుని చిత్తాన్ని బట్టి మాత్రమే అది జరుగుతుంది. భర్త అనేటువంటి స్థానం పరలోకమైనటువంటి దేవుడు అనుగ్రహిస్తేనే కుదురుతుంది తప్ప మన ఇష్టంగా మనం ప్రయత్నం చేస్తే కుదరదు. ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆలోచన చేసినటువంటి దేవాది దేవుడు అతనికి సాటైన సహాయమును చేయాలని హవ్వను సృష్టించాడు. తద్వారా వివాహ ఉపవ్యవస్థ, పిల్లలు, కుటుంబము సమస్తము వర్ధిల్లడం జరిగింది ఈ యొక్క లోకంలో. కాబట్టి గ్రంథం ఏం చెప్తుందంటే, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమైందురు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ యొక్క వచనాన్ని మనం ఆలోచన చేస్తే ఎంత గొప్ప వచనం అంటే ఇది అంత గొప్ప వచనం. ఎందుకంటే ఒక కుటుంబ వ్యవస్థలో ఒక భర్త తన తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకోవడం, ఏక శరీరముగా ఉండడం, కలిసి అభివృద్ధి పరచడం, ఈ యొక్క వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప వ్యవస్థ, ఒక గొప్ప సంబంధం. తన భార్యను తనకు చెందినదిగా చూడాలి. దేవుడు తనకు అప్పగించినటువంటి జీవిత భాగస్వామిగా చూడాలి. భార్య అంటే భర్త మాట్లాడేటువంటిదే కాకుండా కుటుంబంలో కీలకమైనటువంటి పాత్ర పోషించేదిగా కూడా భర్త చూసుకోవాలి. రెండవదిగా మనం ఏం ఆలోచించేసామంటే భర్త యొక్క మొదటి బాధ్యత ఏంటంటే భార్యను ప్రేమించడము. క్రీస్తు సంఘాన్ని ప్రేమించి ఏ విధంగా అయితే తనను తను పెంచుకున్నాడో అలాగే ప్రతి భర్త అలాగే చేయాలి, భార్యలను కూడా ప్రేమించాలి. ప్రేమ అంటే ఇప్పుడు చాలా ఈజీ పదం అయిపోయిందండి అది. ఆ యొక్క ఈజీ పదం అంటే ఐ లవ్ యూ అంటారు. ఆ ఒక మాట చెప్పడం కాదు ప్రేమించడం అంటే. ఆ ప్రేమలో ఏముంటుందంటే ఒక గొప్ప త్యాగం ఉంటుంది, ఒక గొప్ప సహనం ఉంటుంది, ఒక సంతోషం ఉంటుంది, ఒక శ్రమ ఉంటుంది, ఒక రక్షణ ఉంటుంది, ఒక గౌరవము మరియు గౌరవము వల్ల వచ్చినటువంటి బాధ్యత రెండూ ఉంటాయి. దీర్ఘ శాంత కలిగి జీవించడం జరుగుతుంది, జాలి చూపిస్తుంది. ఏంటి ప్రేమ కలిగి ఉంటే తన భార్యను ప్రేమిస్తే అసూయ ఉండకూడదు, ఒకరి మీద ఒకరు గొప్పలు చెప్పుకోకూడదు, స్వార్థం కోసం పోరాడుకోకూడదు, తప్పులు లెక్క పెట్టుకోకూడదు. అన్నింటినీ భరించి నిలబడేటువంటి వాడే భర్త. ఆ తర్వాత మరొక విషయాన్ని మనం ఆలోచన చేసాం. ఇది ఎలా జరిగిందంటే యేసు క్రీస్తు ప్రభు వారే ఒక భర్తకి రోల్ మోడల్. ఇది మనం ఆలోచన చేసామండి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా ప్రేమించాలి, ఎలా ఓపిక కలిగి ఉండాలి, ఎలా సహనం కలిగి ఉండాలి, ఎలా సక్రమైనటువంటి మార్గం నడిపించాలి, ఎప్పుడు దండించాలి, ఈ విషయాలన్నీ ఎక్కడ చూసి మనం నేర్చుకున్నామంటే పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు ముందు రోల్ మోడల్గా ఉన్నారు. కాబట్టి ఆయన చూసి మనం ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. నేనే బాస్ని, నేను చెప్పిన మాట మీరు వినాలి, నేను చెప్పింది మీరు చేయాలి అనుకోవడం కాదు. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా, ఒక భర్తకి కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలు చాలా విలువైనటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి సంఘాన్ని అలా విలువ పెట్టుకున్నాడు. కాబట్టి ఒక భర్త కూడా తన భార్యను తన పిల్లలను విలువగా చూసినటువంటి వాడుగా ఉండాలి. ఈ విషయాన్ని మనం పోయిన వారం ఆలోచన చేస్తాం. భర్త కుటుంబానికి రక్షకుడిలాగా పనిచేయాలి. ఆత్మీయంగా కానివ్వండి, నైతికంగా కానివ్వండి, భావోద్వేగంగా కానివ్వండి, అవసరమైనప్పుడు ఆర్థికంగా కానివ్వండి, అన్ని విషయాల్లో భర్తకి లోబడి జీవించాలి. భర్త కుటుంబానికి ఒక ఆత్మీయ నాయకుడిగా ఉంటాడు. ఎందుకంటే పిల్లల్ని నడిపించే విషయంలో, వాళ్ళని ఎదురు చూసినటువంటి విషయంలో వారితో కలుసుకొని ముందుకి కొనసాగేటువంటి విషయాల్లో, అన్ని విషయాల్లో భర్త కుటుంబానికి ఆత్మీయ నాయకుడిగా ఉండాలి. ఆ తర్వాత మరొక పాయింట్ మనం చూసింది ఏంటంటే భర్త మంచి తండ్రి కూడా కావాలి. ఎందుకంటే భర్త అనే బాధ్యత భార్యతో మాత్రమే ముగియదు, అతను తండ్రి కాబట్టి. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బాధలను వారిని పెంచండి అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 చదువుతాం కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి పిల్లల్ని సక్రమైనటువంటి మార్గంలో పెడుతూ ప్రభు యొక్క శిక్షలో బాధలో వారిని పెంచేలాగా ఒక తండ్రి ఉండాలి అనేటువంటి విషయాన్ని కొన్ని నేర్చుకున్నాం. మరొక విషయం నేర్చుకున్నామంటే కుటుంబంలో భర్త అంటే అజమాయిషి చలాయించేవాడే కాదు, భార్య మాట కూడా వినాలి అప్పుడప్పుడు. కాబట్టి భార్య మాట కూడా విలువవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పటి వరకు అనేకమైన విషయాలు మనం నేర్చుకున్నాం, ఆలోచన చేసాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, ఈ వారం దీనికి కంటిన్యూషన్గా మనం ఏమి నేర్చుకోబోతున్నామంటే కుటుంబంలో భర్త ఏ రీతిగా అతని ప్రవర్తన ఉండాలి. అలా చెప్పడం కంటే మనం ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4:26 కోపపడుడు కానీ పాపము చేయకూడదు. మనకందరికీ తెలిసిన వచనమేనండి ఇది. కోపపడుడు కానీ పాపం చేయకూడదు. ఒక కుటుంబ వ్యవస్థలో ఒక భర్తగా ఉన్నటువంటి వాడు, భర్తగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కోపపడాలి కానీ దానివల్ల పాపం చేయకూడదు. కోపపడితే ఏమొస్తుంది అని మనం ఆలోచించేస్తే దాని వలన మనకు నష్టమే కలుగుతుంది, లాభం కలగదు. కోపపడడం వలన సమస్యలు వస్తాయి, కోపం వలన సమస్తమైన కీడు వస్తుంది, కోపం వలన గొడవలు వస్తాయి, కోపం వలన ఇబ్బందులు వస్తాయి, కోపం వలన అవమానాలు వస్తాయి. ఇవేవి జరగకుండా ఉండాలి అంటే కుటుంబంలో యజమానుడిగా ఉన్నటువంటి భర్త తనను తన యొక్క స్వాధీనంలో ఉంచుకోవాలి. క్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే ప్రేమస్వరూపిగా ఉన్నాడో, క్రీస్తు ప్రభువారు ఏ రీతిగా అయితే జాలి దయ కన్న కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడో, ఒక భర్త కూడా ఆ రీతిగానే ఉండాలి. మనం సామెతలు 16:32 చూసినా, 24:25 చూసినా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే కోపము విషయంలో నిదానించేటువంటి వాడు సూర్యుడి కంటే గొప్పవాడు, ఆవేశపడడంలో నిదానించేటువంటి వాడు చాలా గొప్పవాడు. నిదానముగా మాట్లాడేటువంటి వారి యొక్క మాటలు తేనెకంటే మధురమైనవి, ప్రాణముకు హాయినిస్తాయి, అవి గొప్పవి అనేటువంటి విషయాన్ని మనం సామెతల గ్రంథంలో చూడవచ్చు. నిదానముగా ఓపికతో మాట్లాడేటువంటి మాటలు తేనెకంటే మధురమైనవి, ఇదని చాలా గొప్ప విషయం. ఆవేశపడుతూ అరుస్తూ విర్రవీగుతూ నాకు బలముంది, నాకు శక్తి ఉంది, నేను ఏమైనా చేస్తానంటే అది కరెక్ట్ కాదు. అందుకే గ్రంథం చెప్తుంది కోపపడుడు కానీ పాపము చేయకూడదు. కాబట్టి ఒక భర్త తన యొక్క జీవితంలో కోపం వలన కొట్టడము, తిట్టడము, బెదిరించడము, అవమానించడము, భయపెట్టడము, గొడవలు తెచ్చుకోవడం, ఆత్మస్థితిలోకి దిగజారడం, ఆత్మస్థితి లేకుండా దిగజారడం, ఇవన్నీ జరుగుతాయి కోపం వలన. అదే తను తన స్వాధీనంలో ఉంచుకుంటే ప్రశాంతమైనటువంటి జీవితం, అనేక మందికి ఆదర్శవంతమైనటువంటి భర్తగా అతను ఉంటాడు. ఇప్పుడు కోపపడుతూ ఎప్పుడు గొడవ వేసుకుంటూ తిరుగుతూ కొట్టుకునేటువంటి భర్త పిల్లల్ని చర్చికి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళాడు. ఆరాధన నడిపించగలుగుతాడా? నడిపించలేడు. బైబిల్ తరగతి నడిపించగలుగుతాడా? నడిపించలేడు. చిన్నపిల్లల సండే స్కూల్కి తీసుకెళ్ళగలుగుతాడా? తీసుకెళ్ళాడు. బైబిల్ సెమినార్కి తీసుకెళ్ళగలడా? తీసుకెళ్ళాడు. ఎందుకంటే అతని కోపమే అతనికి శత్రువు, అతని కోపమే సమస్తమైన కీడులకు మూలము. కుటుంబం భద్రమైపోవడానికి, ఆత్మస్థితి కొరవడడానికి కారణం ఆ కోపమే. కాబట్టి ఏం చేయాలి? ఆ కోపం అనే దాన్ని ఎప్పుడు కూడా బయట పెట్టకూడదు. ఆ కోపం అనేది ఒక భర్తకు రాకూడదు. భర్త యొక్క నాయకత్వం అనేది ప్రేమ సేవ అయి ఉండాలి తప్ప ఒక భర్త నాయకత్వము ఎప్పుడు కూడా హింస అవ్వకూడదు, గొడవలకు దారి తీయకూడదు. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, మనం ఆలోచన చేయాలి, కుటుంబ యజమానుడికి అంటే భర్తకి కోపము నియంత్రించుకునేటువంటి స్థితి ఉండాలి. ఆ తర్వాత మరొక పాయింట్ ఏంటంటే ఈ వారం మనం నేర్చుకోబోయేది, ప్రతి కుటుంబంలో భర్త తన భార్యను ప్రేమించడమే కాకుండా గౌరవించాలి. ఏంటండి? ప్రేమించడమే కాదు, గౌరవించాలి కూడా. ఎలా గౌరవించాలని నేను అంటారా? ప్రేమైనటువంటి వాళ్ళారా, నేను ఒక వచనం చదువుతాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒకటవ పేతురు 3:7 చదువుతున్నా చూడండి. అటు వలే పురుషులారా, జీవమను కృపావరములు మీ భార్యల మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని మీ భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగక తొదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల ఎందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులై వినయమనస్కులై యుండుడి. ఏమంటాడండి ఇక్కడ? ప్రియమైనటువంటి వాళ్ళరా, భర్తలు భార్యలతో జ్ఞానము కలిగి నివసించాలి. వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవము వారికి ఇవ్వాలి. వారికి రావాల్సినటువంటి విలువ వారికి రావాలి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. 10 మందిలోకి వెళ్ళినప్పుడు మనం భార్యను గౌరవిస్తూ విలువనిస్తే దానికి ఆమె ఉప్పొంగిపోతుంది. అలా కాకుండా ఇతరుల ముందు భార్యని అవమానించినా నష్టమే, పిల్లల ముందు కుటుంబంలో ఆమెను తక్కువ చేసినా నష్టమే, ఆమెకు ఉన్నటువంటి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన నష్టమే, ఆమె గౌరవం దెబ్బతింటుంది. ప్రేమైనటువంటి వాళ్ళారా, మనం ఎప్పుడైతే భార్యను ప్రేమించి మంచిగా చూసుకుంటామో, తనకు రావాల్సిన విలువ తనకిస్తామో, తనకు దక్కాల్సినటువంటి గౌరవం తనకు దక్కిస్తామో, ఆనాడు అంతకు రెట్టింపు ప్రేమ గౌరవం తిరిగి మనకు వస్తాయి భార్య నుండి. కాబట్టి ఏం చేయాలి? భార్యను మనం గౌరవించాలి. ప్రేమైనటువంటి సహోదర సహోదరులు అందరూ వింటున్నారు కదా, శ్రద్ధగా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కుటుంబంలో వారి యొక్క పనులను ఏ విధంగా నిర్వర్తిస్తున్నారో అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. సమాజం ఏ రీతిగా పాడైపోతుందో అర్థం చేసుకోవాలి. విలువలు లేకుండా, గౌరవాలు లేకుండా, మర్యాదలు లేకుండా ఎందుకు సమాజం నాశనం అయిపోతుందో మనకు తెలియాలి. ఆలోచించేద్దాం మరొక విషయాన్ని. యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘమును ఏ రీతిగా అయితే ప్రేమించి సమస్తమును అర్పించారో, అలాగే భార్యను తన శరీరంలాగా మనము భావించాలి. ఎవరిలాగా? మన శరీరంలాగా ఆలోచన చేయాలి. ఎవ్వరు కూడా వారి యొక్క శరీరాన్ని ద్వేషించరు, పోషిస్తారు, సంరక్షిస్తారు. మనకి యొక్క విషయం తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:29 ఉంటుంది. ఏంటంటండి, ప్రతి ఒక్కరూ వారి యొక్క శరీరాన్ని ప్రేమిస్తారు, ద్వేషించరు, సంరక్షిస్తారు. అదేవిధంగా పురుషులు కూడా, అంటే భర్తలు కూడా భార్యలను ప్రేమించాలి. భార్యకి నష్టం కలిగిస్తే భర్తకే నష్టం. భార్యను ఇబ్బంది పెడితే తర్వాత భర్తే బాధపడతాడు. భార్యను శ్రమ పెడితే తర్వాత భర్తే శ్రమ పడతాడు. అదే భార్యను ప్రేమించి, అదే భార్యను తన దగ్గరకు తీసుకుంటే ఏమవుతుంది? ఆ భార్య ఇంకా ఎక్కువగా తన ప్రేమను తిరిగి భర్తకిస్తుంది. కాబట్టి భార్యను తన శరీరంలాగా ప్రేమించాలి ప్రతి ఒక్కరూ. మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి బాధ్యత భర్తే పోషిస్తాడు. పిల్లల విషయంలో కానివ్వండి, వారికి ఉన్నటువంటి తల్లిదండ్రుల విషయంలో కానివ్వండి, ఇరువురి విషయాల్లో, అలాగే కుటుంబ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కానివ్వండి, భర్త అంత గొప్ప పాత్ర పోషిస్తాడు. తన ఇంటి వారిని పోషించే బాధ్యతని గొప్పగా తీసుకుంటాడు. తన ఇంటి వారిని సంరక్షించే బాధ్యతని గొప్పగా తీసుకుంటాడు. అందువల్ల భర్త సంపాదన అనేది సంపాదించడానికి ప్రయత్నం చేయాలి, అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థికపరమైనటువంటి అప్పుల వల్ల కలిగేటువంటి ఆర్థిక విషయాల్లో చర్చించుకోవాలి. వ్యర్థమైనటువంటి ఖర్చులు పెట్టకూడదు, అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టకూడదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆర్థిక పరంగా భర్త స్థిరంగా ఉండాలంటే అతనికి స్థిరమైనటువంటి ఉద్యోగం ఉండాలి, స్థిరమైనటువంటి సంపాదన ఉండాలి. అలా ఉంటే కుటుంబంలో ఏ అరమరికలు లేకుండా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆలోచించేద్దాం. కుటుంబంలో భర్త ఎలా ఉన్నాడు? ఆర్థికపరమైనటువంటి విషయాల్లో బాధ్యతగా ఉన్నాడా? భార్యకు పిల్లలకు అవసరమైనటువంటి తీసుకొచ్చి ఇస్తున్నాడా? వారితో మంచిగా ఉంటున్నాడా? వారితో కలిసి ఉంటున్నాడా? ఈ విషయాలు అన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే భర్త మీద ఆధారపడి ఉంటాయి. చూద్దాం మరొక విషయాన్ని. కుటుంబంలో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా తనకు సాటైనటువంటి సహాయాన్ని లేదా దేవుడు బహుమానించినటువంటి పిల్లల్ని ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చకూడదు. ఇదొక ముఖ్యమైనటువంటి విషయం అండి. ఏంటి, ఎప్పుడు కూడా తన భార్యను కానివ్వండి, తన పిల్లలను కానివ్వండి, ఇతరులతో పోల్చకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమ అసూయపడదు, ప్రేమ దంభముగా ప్రవర్తించదు. దేవుడు మనకిచ్చేటటువంటి వారిని విలువ కలిగి వారితో మనం కలిసి ఉండాలి. ఒక భర్త భార్యని కొద్దిమంది అండి, ఆమె చూడు ఎలా ఉందో, ఆమె ఎలా రెడీ అయిందో చూడు, ఆమె భర్తను ప్రేమగా చేసుకుందో చూడు, ఆమె ఎంత అందంగా ఉందో చూడు, ఆమె భర్తకి క్యారీ టయానికి చేసి పెడుతుంది చూడు, ఆమె ఇంటిని ఎంత బాగా చూసుకున్నదో చూడు, ఆమె బట్టలు ఎంత బాగుతుందో చూడు, వారు ఎలా బ్రతుకుతున్నారో చూడు. ఇవన్నీ అనేక మంది అనేక రకాలుగా ఆలోచన చేస్తుంటారు. అయితే ప్రేమైనటువంటి వారారా, మనం ఎప్పుడు కూడా ఇతరులతో పోల్చకుండా ఉంటే సమస్యలు అనేవి ఎప్పుడు రావు, సమస్యలు అనేవి ఎక్కడా రావు, ఇబ్బంది అనేది ఎప్పుడు జరగదు. కుటుంబము అన్యోన్యంగా ఉంటుంది. ఎలా ఉంటుందండి? అన్యోన్యంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇతరులతో పోల్చడం స్టార్ట్ చేస్తామో వాళ్ళు కూడా ఇతరులతో పోలుస్తారు. వాళ్ళు చూడు ఎలా సంపాదించారు, నువ్వు సంపాదించావా, వాళ్ళు చూడు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టారు, నువ్వు కట్టావా, వాళ్ళు చూడు కారు కొన్నారు, నువ్వు కొన్నావా, వాళ్ళు చూడు భార్యకి బంగారు నెక్లెస్లు కొనిచ్చారు, నువ్వు కొనిచ్చావా. శరీర సంబంధంగా ఆలోచన చేస్తే ఇదిగో ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే శరీర సంబంధంగా ఎప్పుడు కూడా ఆలోచన చేసి ఇతరులతో, అంటే ఇతర స్త్రీలతో తన భార్యలను ఎప్పుడు కూడా పోల్చకూడదు. పోలిక అవసరం లేదు. ఎందుకంటే ఎవరి జ్ఞానం వారిది, ఎవరి తెలివి వారిది, ఎవరి శక్తి వారిది, ఎవరి బలం వారిది, వారికున్నటువంటి మోతాదుని మించి ఏదైనా చేస్తారు, దాన్ని మించి క్రాస్ చేయరు. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఇతర స్త్రీలతో పోల్చవద్దు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా నీ పిల్లలను కూడా ఇతరులతో పోల్చకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎప్పుడైతే పోలికలు లేకుండా ఉంటాయో మనం చాలా సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదకరంగా, ఆప్యాయంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరొక విషయం, కుటుంబ వ్యవస్థలో భర్త నేర్పించాల్సినటువంటి విషయం కావచ్చు, భర్త చేయాల్సినటువంటి విషయం కావచ్చు. ఎప్పుడైనా ఏంటంటే ఏదైనా పొరపాటు జరిగినా, ఏదైనా గొడవ జరిగినా, ఏదైనా ఇబ్బంది జరిగినా, ఏదైనా సమస్య వచ్చినా మొట్టమొదటగా తగ్గించుకోవాలి, మొట్టమొదటగా సారీ చెప్పాలి. మనకేముంటుందండి, నేను ఎందుకు తగ్గించుకోవాలంటారా? ఖచ్చితంగా తగ్గించుకోవాలి. ఒకరినొకరు క్షమించుకోవాలి. ప్రభు క్షమించారా? మనం క్షమించుకోవాలి. ఎలాంటి వారిని క్షమించాడు ప్రభు? ఎంతో గొప్పవారిని, ఉన్నతమైనటువంటి వారిని, వారిని క్షమించాడా? దిక్కులేని వారిని కూడా క్షమించాడు, అనాథల్ని క్షమించాడు, పిల్లల్ని క్షమించాడు, అనేక మందిని క్షమించాడు. మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి. పరలోకమున్నటువంటి దేవుడు మనకు చాలా గొప్ప విషయాలు నేర్పిస్తాడండి. ఒక భర్తగా ఒక కుటుంబ వ్యవస్థలో ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి విషయాలు. ఒకరి ఏడల ఒకరు దయ కలిగిన వారై కరుణాహృదులై ఉండండి. ఒకరి ఏడల ఒకరు దయ కలిగి కరుణాహృదయులై ఉండాలి. ఇప్పుడు భర్త తప్పు చేస్తే ఏమవుతుంది? కుటుంబం మొత్తం పాడైపోతుంది. ఒకవేళ పొరపాటు జరిగినప్పుడు తిరిగి సారే చెప్పే స్థితి ఉంటే సమస్య పెరగదు కదా. ఎప్పుడైనా ఆలోచించారండి, ఎప్పుడైనా సారే చెప్పారా?
1: అలా సారి చెప్పి అలవాటు ఉంటే సమస్యలు దాదాపుగా రావు. నేను ఎందుకుసారి చెప్పాలి, పొరపాటు జరిగింది అతని వల్ల కదా, గొడవ జరిగింది అతని వల్ల కదా, ఆమె వల్ల కదా అనుకుని ఎవరికి వారు ముడుచుకొని కూర్చుంటే సమస్యకి పరిష్కారం రాదు. కాబట్టి ఏం చేయాలి, ఒకరి ఎడలా ఒకరు దయ కలిగిన వారై ఉండాలి, కరుణాహృదయులై ఉండాలి. ప్రేమైనటువంటి సహోదర సహోదరులారా, నేను ఎందుకుసారి చెప్పాలి ఆయన చెప్తారులే, లేకపోతే నేను ఎందుకుసారి చెప్పాలి ఆమె చెప్తారు, ఇలా అనుకోకూడదండి. మనం పొరపాటు జరిగింది చెప్తాం, ఒకసారి ఎవరో చెప్తున్నాం మన భార్యకి కదా అనుకోవాలి, లేదా ఎవరో చెప్తున్నాం సరే మన భర్తకి కదా, కాబట్టి ఇబ్బంది ఏముంది. ఇదిగో ఈ విధంగా ఆలోచన చేయాలి కుటుంబంలో. అలా ఆలోచన చేస్తే ఏ తప్పులు కుటుంబంలో రావు, ఒకరికొకరు క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి అవసరత రాదు. మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆలోచించినటువంటి దేవుడు సాటైన సహాయాన్నిచ్చాడు. ఆ తర్వాత వివాహ వ్యవస్థ వచ్చింది. వివాహ వ్యవస్థలో ఇద్దరు కలిసి విశ్వాసముతో ఉండాలి, నమ్మకముతో ఉండాలి. వివాహం అన్నిట్లో ఘనమైనదిగా చేయాలి అని దేవుడు చెప్తున్నాడు కదా. ఇదిగో ఈ వివాహం విషయంలో నమ్మకంగా ఉండాలి భార్యాభర్త. ఇంకా ఓపెన్గా మాట్లాడాలంటే గ్రంథం ఏం చెప్తుందంటే, మనం నిర్గమకాండ 20:14 చూస్తే వ్యభిచరించకూడదు. ఏంటండి వ్యభిచరించకూడదు? మత్తయి 5:27 నుంచి చదువుకుంటూ వస్తే యేసు హృదయంలో అపవిత్రత గురించి కూడా బోధించాడు. ప్రేమైనటువంటి వాళ్ళారా, వివాహ వ్యవస్థలో ఎంత విశ్వాసం ఉండాలంటే ఒకరికి ఒకరు లోబడి ఉండాలి, ఒకరికి ఒకరు అనుకూలంగా ఉండాలి, ఒకరికి ఒకరు నమ్మకం ఉండాలి, ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరి మీద ఒకరు జాలి కలిగి ఉండాలి, ఒకరి మీద ఒకరు దయ కలిగి ఉండాలి. నా ప్రేమైనటువంటి సహోదరి, నా ప్రేమైన సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారి హృదయంలో ఎప్పుడు కూడా అపవిత్రత గురించి ఆయన ఆలోచన చేయలేదు. మరి మనం ఎందుకు చేస్తున్నాం? చేయకూడదండి. ప్రేమైనటువంటి క్రీస్తు ప్రభువును ప్రేమించినటువంటి సహోదర సహోదరులారా, ఈనాడు అనేక మంది వివాహ విషయంలో నమ్మకత్వాన్ని కోల్పోతున్నారు. ఎలా అంటే ఇతర స్త్రీలతో అవసరమైనటువంటి అనవసరమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడం వల్ల, రహస్య సంబంధాలు పెట్టుకోవడం వల్ల, భార్యలకు తెలియకుండా భర్తలు, భర్తలకు తెలియకుండా భార్యలు అనైతికమైనటువంటి సంబంధాలు పెట్టుకోవడం వల్ల తన యొక్క కళను, తన యొక్క ఆలోచనలను తన యొక్క స్వాధీనంలో ఉంచుకోవాలి. ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులారా, మనము వివాహ వ్యవస్థలో విశ్వాసంతో ఉండాలి, ఒకరినొకరు మోసం చేసుకునే స్థితికి ఎప్పుడూ దిగజారకూడదు. ఇట్లో అన్నింటికంటే ఒక గొప్ప విషయం నేను చెప్తాను చూడండి, సమయం ముందు భార్యతో పిల్లలతో కలిసి ప్రార్థన చేయాలి, అంటే వారిని ఆత్మీయస్థితిలోకి నడిపించాలి, అది కావాలండి. ముఖ్యంగా భర్త భార్యతో సరైన విధానం జీవించడం, తన యొక్క జీవితంలో ప్రార్థన అనేదాన్ని భాగం చేయడం, ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఉదయాన్నే లేస్తానే మోకరించి ప్రార్థన చేసే భర్తలు ఉన్నారు. వివాహ వ్యవస్థలో ప్రార్థనా కార్యక్రమాన్ని విడిచిపెట్టేటువంటి భర్తలో ఉన్నారు. అయితే మనం ఎందులో ఉన్నాం, మనం ఆలోచించాలి. ప్రియమైనటువంటి వారలారా, మనము ఎప్పుడు కూడా కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే పిల్లలతో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే వారి యొక్క ఆత్మస్థితి బలపరచబడుతుంది, బలహీనం అవ్వదు, పాపంలో పడిపోరు, అనేక మందికి ఆదర్శవంతమైనటువంటి కుటుంబాలుగా ఉంటాయి, వివాహ వ్యవస్థకి గొప్ప పేరు వస్తుంది. ఇవన్నీ జరగాలంటే కుటుంబంలో భార్య భర్త కలిసి ఆత్మస్థితిలో ఉండాలి, వాక్యం నేర్చుకున్న వారై ఉండాలి, వాక్యం నిలబడే వారై ఉండాలి, దేవునికి లోబడినటువంటి వారై ఉండాలి. కాబట్టి కుటుంబంలో భార్య భర్త పిల్లలు ఎప్పుడు కలిసి ప్రార్థన చేసి కుటుంబాలు కూడుకున్నటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలంటే తండ్రి తీసుకోవాలి, తండ్రి తర్వాత తల్లి కూడా తీసుకోవాలి. దేవుడ మమ్మల్ని కాచు కాపాడు, దేవుడ మమ్మల్ని నడిపించు, దేవుడ నువ్వే మాకు తోడుగా ఉండు, ఇట్లా ప్రార్థన చేసుకోవాలి మనం. కాబట్టి ప్రేమైనటువంటి వాళ్ళారా, కుటుంబ వ్యవస్థలో భార్య భర్తలు కలిసి ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. భార్యను ప్రేమించాలి, భార్యల కోసం కుటుంబాల కోసం త్యాగం చేయాలి, గౌరవించాలి, కుటుంబాన్ని పోషించాలి, కుటుంబాన్ని దేవుడి వైపు నడిపించాలి, పిల్లల్ని దేవుని బోధన పెంచాలి, కోపాన్ని నియంత్రించుకోవాలి, భార్య మాట వినాలి, భార్యలకు నమ్మకంగా ఉండాలి, క్షమించేటువంటి గుణము కలిగి ఉండాలి. ఇవన్నీ ఉంటే ఒక కుటుంబము చాలా మంచి కుటుంబంగా వివరించబడుతుంది, వర్ణించబడుతుంది. మనం ఆలోచన చేయాలి, ఈరోజు కాదు ఏ రోజైనా, ఎందుకంటే కుటుంబ వ్యవస్థలో భర్త స్థానం చాలా ప్రాముఖ్యమైనది, భర్త స్థానం చాలా విలువైనది. భర్త కుటుంబానికి ఒక దిక్చూసి లాంటాడు, ఓడను నడిపే నావికుడు లాంటాడు, బస్సు నడిపే డ్రైవర్ లాంటాడు. సక్రమమైనటువంటి మార్గంలో పడకపోతే వెనక్కి పడిపోతాయి, వెనక్కి తిరిగిపోతాం. ప్రేమైనటువంటి వాళ్ళని మనం ఆలోచించేద్దాం, కుటుంబంలో భర్త చేయకూడనటువంటి విషయాలు ఏంటంటే, భార్యలో కొట్టకూడదు, కొద్దిమంది కొట్టేవారు ఉంటారు, మనం అయితే అలా చేయకూడదు. భార్యలను పిల్లలను అవమానించకూడదు, వారిని ప్రేమించాలి, వారిని ఎప్పుడు తిట్టకూడదు, వారిని ఆదరించాలి, ఇతరులతో పోల్చకూడదు. నమ్మక ద్రోహం ఎప్పుడు చేయకూడదు, డబ్బు విషయాల్లో మోసం చేయకూడదు, పిల్లల ముందు భార్యను తక్కువ చేసి మాట్లాడకూడదు, కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు, కుటుంబ యజమానుడు కానీ యజమానుడు కానీ ఈ యొక్క విషయాల్ని ఆలోచించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. డబ్బుల విషయాల్లో మోసం చేసుకోకూడదు, పిల్లల విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నేనే యజమాని, నేను చెప్పింది నువ్వు వినాలి, నేను చెప్పింది నువ్వు చేయాలి, నువ్వు చెప్పింది నేను చేయను అనేటువంటి స్థితిలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. ఇద్దరు కలిసిమెలిసి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరత ఎంతైనా ఉంది. మనం ఆలోచించేద్దాం ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు కొన్ని విషయాలు డిస్కస్ చేసాం. ఈ వారం మనం డిస్కస్ చేసినటువంటి విషయాలు ఒకసారి మీకు గుర్తు చేస్తాను. వీటిల్లో భార్యతో ఎలా మాట్లాడాలి, కోపాన్ని నియంత్రించుకొని ఉండాలి, భార్యను గౌరవించాలి, భార్యను శరీరంలాగా ప్రేమించాలి, కుటుంబ ఆర్థికపరమైన విషయాల్లో ప్రాముఖ్యత కలిగి ఉండాలి, భార్యలను ఇతరులతో పోల్చకూడదు, తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి, వివాహంలో విశ్వాసంగా ఉండాలి, భార్యతో కలిసి ప్రార్థన చేయాలి. ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాం కదా. ఈ తెలుసుకున్నటువంటి విషయాలన్నింటిని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, చివరిగా నా కుటుంబం నాతో ఉన్నప్పుడు భద్రంగా ఉన్నట్టుగా వాళ్ళకి అనిపిస్తుందా లేదా, మొదటిది ఏంటండి, నా కుటుంబం నాతో ఉన్నప్పుడు వారు భద్రంగా ఉన్నట్టుగా సేఫ్గా ఉన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారా లేదా ఆలోచించాలి. ఒకవేళ ఫీల్ అయితే కుటుంబ యజమానుడుగా నువ్వు సక్సెస్, ఫీల్ కాకపోతే ఫెయిల్. సెకండ్, నేను నా భార్యను ప్రేమిస్తున్నానని ఆమె నా ప్రవర్తనని ఆమె గమనిస్తుందా అంటే, ఆమె నేను తను ప్రేమించినట్టే తను నన్ను ప్రేమిస్తుందా,
0: ప్రేమిస్తూ ఉంటే ఓకే, ప్రేమించకపోతే ఫెయిల్యూర్ అన్నమాట. నేను ఆత్మీయ స్థితిలో
1: బలంగా స్థిరంగా ఉండడం వల్ల, ప్రార్థన కార్యక్రమాలు అవన్నీ జరిగించుకోవడం వల్ల, పిల్లలు నా ప్రవర్తనను బట్టి క్రీస్తు ప్రభు నాలో కనిపిస్తున్నారా లేదా కనిపించే విధంగా మనం ఉండాలి. ఇంట్లో ఎప్పుడు కూడా నేను ప్రార్థనకి నాయకత్వం వహించి పిల్లలకి ఆత్మీయ సంగతులను బోధిస్తున్నానా లేదా, అలా బోధిస్తుంటే సంతోషం, బోధించకపోతే ఏం చేయలేం. సమాజంలో, కుటుంబంలో, వ్యక్తిగతంగా ఎక్కడైనా సరే నా కుటుంబంలో వారు, నా భార్య, నా పిల్లలు నేను గౌరవిస్తున్నానా లేదా వారికి ఇబ్బంది కలిగిస్తున్నానా అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. నా కుటుంబానికి నేను మంచి ఆత్మీయ ఉదాహరణగా ఉన్నానా లేదా, నా కుటుంబాన్ని ఆత్మీయ స్థితిలో నేను కట్టుకున్నటువంటి వాడిగా ఉన్నానా లేదా. ప్రేమైనటువంటి వాళ్ళారా, వీటన్నింటిలో మనం సక్సెస్ అయి ఉంటే భర్తగా మనం సక్సెస్, కాకపోతే కానే కాదు. భర్త అంటే ఇంటికి అధికారే కాదండి, భర్త అంటే ఒక కుటుంబానికి సేవకుడు, ఒక కుటుంబానికి రక్షకుడు, కుటుంబాన్ని ప్రేమించే వ్యక్తి, ఆత్మీయ నాయకుడు, మంచి తండ్రి, కుటుంబానికి గొప్ప కాపరి కూడా. ప్రేమైనటువంటి వాళ్ళని మనం ఆలోచించేద్దాం. క్రీస్తు ప్రభు వారి సంఘాన్ని ప్రేమించి దాని కొరకు తను తను ఏ విధంగా అప్పగించుకున్నారు, అట్లాగే మనం కూడా మన భార్యను ప్రేమించాలి, వారి కొరకు మనల్ని మనం అర్పించుకోవాలి, మన కుటుంబం కొరకు మనల్ని మనం త్యాగం చేసినటువంటి స్థితిలో ఉండాలి. క్రీస్తు ఎలా ప్రేమించాడో భర్త అలాగే ప్రేమించాలి, క్రీస్తు ఎలా సేవ చేశాడో భర్త అదేవిధంగా సేవ చేయాలి, క్రీస్తు ప్రభు ఎలా తను తను అప్పగించుకొని తగ్గించుకున్నాడో భర్త కూడా తన కుటుంబం కోసం అలాగే తను తను తగ్గించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది నా ప్రేమైనటువంటి వాళ్ళారా. ఒక భర్తగా సక్సెస్ అయితే ఆ కుటుంబము సక్సెస్ అవుతుంది, ఒక భర్తగా తాను ఫెయిల్యూర్ అయితే ఆ కుటుంబము ఫెయిల్యూర్ అయిపోతుంది. మనం ఆలోచించేద్దాం, మనం అందరం క్రైస్తవులమే, మనం అందరము విశ్వాస వీరులమే, మనందరము రక్షణ అనుభవకరిగినటువంటి వారమే. మనం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఏ రీతిగా కొనసాగిస్తున్నాం, భర్తగా మన యొక్క విలువను మనం ఏ విధంగా పెంపొందించుకుంటున్నాం, భర్తగా మన యొక్క గౌరవాన్ని ఏ విధంగా పెంపొందించుకుంటున్నాం, భర్తగా మన యొక్క కుటుంబాన్ని ఏ విధంగా ఆత్మీయంగా నడిపిస్తుంటున్నాం, మన విలువలేంటి, మన గౌరవాలేంటి, మన బాధ్యతలేంటి, ప్రతి విషయాన్ని మనం ఆలోచించేసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, సహోదరిమణులారా, ఇదిగో భర్తగా అతని యొక్క విలువ ఏంటో తెలిసింది, భార్యగా నువ్వేం చేయాలి, నీ పనులేంటి, నీ విలువలేంటి, నీకు దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలేంటి అనేటువంటి విషయాల్ని దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం నేర్చుకుందాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, భర్త అంటే ఏంటి, అతనికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి అనే విషయాన్ని ఆ లెసన్ని పోయిన వారం ఈ వారంతో మనం కంప్లీట్ చేసుకున్నాం. రేపటి వారాన భార్య యొక్క విధులేంటి, భార్య అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని రేపు వారాన మనం ఆలోచించేద్దాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పటి వరకు చక్కగా విన్నందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.

0: All right, good morning from here. Good evening to all of you there in India as we record this today. Wandanamalu, hope that all are doing well on this day today.
1: Andariki vandanalandi. Andaru kuda santoshanga unnara namuchunnanu. Nijaniki maa daggara subha subhodayam meeku subha sayantramu. Andariki vandanalu teliyestunnanu.
0: It's good to have Brother Ravi with us as we begin lesson number 4, Christian Living, the Christian and His Work. The Christian and His Work.
1: మనం ఈ రోజు 4వ వారంలో 4వ పాఠంగా క్రైస్తవుడు క్రైస్తవుడి యొక్క జీవితం గురించి మనం తెలుసుకొని పోతున్నాము. అలాగే అందులో భాగంగా క్రైస్తవుడు మరియు అతని యొక్క పని గురించి మనం తెలుసుకొని పోతున్నాం.
0: And this is a very important thing. We've been talking about our Christian life on the inside. This is talking about our Christian life on the outside, how we should do when we work and we associate with business people on the outside.
1: చూడండి, ఇంతవరకు కూడా మనం తెలుసుకున్నప్పుడు ప్రతి విషయం అన్ని కూడా ప్రతి పాఠం కూడా క్రైస్తవుని యొక్క అంతర్గతంగా జరుగుతున్న పరిస్థితులను బట్టి తెలియజేసుకుంటూ వచ్చాం. అయితే ఈ పాఠం మనకు ఎలా ఉంటదంటే బాహ్యరంగంగా అనగా ప్రపంచంలో మనం చేయబడుతున్నటువంటి ప్రతి పనులలో మనం క్రైస్తవునిగా ఎలాగ జీవించాలి అనే విషయం గురించి ఈ రోజు నేర్చుకుని పోతున్నాము.
0: All right, so we'll begin, but first let's ask Brother Ravi to lead us in prayer.
1: Yeah, sure. ప్రార్థన చేసుకున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు రాత్రికాల సమయమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము మా తండ్రి. మీ దయలో మమ్మల్ని కాపాడుకొని సంరక్షించి మీ ఎల్లవెల్లా మీ ఎదుట మేము నిర్దోషులుగా జీవించినట్లుగా మీ వాక్యము మాకు బలవంతంగా బలమైన ఆహారంగా మాకు ఇవ్వడానికి మీరు ఏర్పాటు చేసుకున్న ఈ విధానమును బట్టి మీకు స్తోత్రములు మా తండ్రి. ఈ సమయంలో మీ దాసులు మా తండ్రి దూర ప్రాంతంలో నుండి బ్రదర్ పాల్ గారు ఎంతో చక్కగా వాక్యం వివరించడానికి మాకు నేర్పించడానికి సిద్ధపడి ఉండగా ఆయన ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం. అలాగే నన్ను కూడా మా తండ్రి వేడుకొంచున్నాము. ఒకవేళ ఇంగ్లీష్ లో తక్కువగా నాకు నాలెడ్జ్ ఉన్నప్పటికీ మీ చిత్తం అయితే ఆ విషయాలను సరిగా అర్థం చేసుకుని వాటిని నేను బోధించుటకు మరి తర్జుమా చేయటకు కావలసినటువంటి జ్ఞానం నాకు దయచేయమని మరి నాలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి నాకు మంచి ఆసక్తిని బట్టి కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా అందించమని బ్రతిమలాడుకుంటూ వేడుకుంటూ ఇంకా రావడానికి ఎవరైనా ఇష్టపడుతూ ఈ తరగతిలో జాయిన్ కావాలని ఉన్నట్లయితే మీ చిత్తం అయితే వారందరికి మనసును రూపించి వారిని కూడా ఇక తరగతిలో పాల్గొన్నట్లు సహాయం దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమున ఈ విన్నపములు అన్ని అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి. ఆమేన్.
0: ఆమేన్. All right, by way of introduction, in our first lesson, we learned that Christian living affects every part of life.
1: Yes. చూడండి, మనం ఈరోజు క్రైస్తవుని యొక్క జీవితము అతని యొక్క ప్రతి భాగంలో అతడు ఎలాగే ఉండాలి అనే విషయం గురించి తెలుసుకుంటున్నాము.
0: When we become penitent, baptized believers, when we repent and we confess and are baptized, that affects every aspect of our life.
1: చూడండి, మనము బాప్తిసం తీసుకో వింటున్నాము, విశ్వసిస్తున్నాము, మార్మం పొందుతున్నాము, తర్వాత ఒప్పుకొంచున్నాము, బాప్తిసం తీసుకొంచున్నాము, ఇవన్నీ కూడా మన జీవితంలో జరగబోతున్నటువంటి విషయాలన్నీ కూడా.
0: In our second lesson, we learned that Christianity, Christian living, affects the way that we speak, how that we speak to each other.
1: అలాగే మనం రెండవ పాఠంలో మనం చూసినట్లయితే క్రైస్తవుడు ఎదుగుచున్నటువంటి నడుస్తున్నటువంటి ఆ జీవితంలో అతడి మాట తీరు ఎలా ఉండాలి అనే విషయం గురించి మనం తెలుసుకొని ఉన్నాము.
0: And then in the past 2 weeks, we've been talking about the principles of Christianity that affect the marriage and the home.
1: అలాగే మా తర్వాత మూడవ భాగంలో మనం చూసినట్లయితే రెండు భాగాలుగా విభజించుకున్నాము ఆ మూడవ పాఠాన్ని మనము. అయితే అందులో ఏం తెలుసుకున్నామంటే క్రైస్తవుని యొక్క వివాహము, దాంపత్య జీవితము, అలాగే కుటుంబ పరిస్థితి, ఆ కుటుంబంలో ఎలా ఉండాలి అనే విషయాల గురించి మనము గత వారంలో తెలుసుకొని ఉన్నాము.
0: So today, as I mentioned, we are going to move outside the home into another major part of our Christian living, and that's something that affects everyday life, and that's work.
1: అలాగే ఈ రోజు మనం నేర్చుకొని పోతున్నటువంటి విషయం ఏమిటంటే, క్రైస్తవుడు బయటగా అంటే సమాజంలో అతడు చేస్తున్నటువంటి ప్రతి పనులలో అతడు ఎలాగా ఉండాలి, ఏ విధంగా అతడు ఇతరులకు ప్రభావితంగా ఉండాలి, లేదా దేవుడు అతన్ని ఎలాగా మలుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు అనే అంశం గురించి ఈ రోజు మనం నేర్చుకొని పోతూ ఉన్నాము.
0: So most people fall under one of three categories.
1: చాలా మంది ఒకటి లేదా రెండు మూడు విధానాలు పోలి ఉంటారు.
0: Well, I guess I should say four, because either you work for somebody, you work for an employer, number one.
1: Right. చూడండి, మొదటిది ఏమయ్యంటే, నువ్వు ఒక చోట పనిచేసేటువంటి ఒక చోట పనిచేసేటువంటి వాడిగా ఒక ఎంప్లాయీగా ఉంటూ ఉంటావు, ఒకటి.
0: Number two, you own your own business.
1: Yeah. ఒకటి బయట ప్రపంచంలో నువ్వు పనిచేస్తూ ఉంటావు. తర్వాత రెండోది, నీ కుటుంబంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తూ నీ కుటుంబంలో ఉంటావు.
0: And number three, something that's getting more popular with young people, some old people as well, but some people work at home.
1: Yeah. ఇంకా కొంతమంది అంటే వయసులో ఉన్నటువంటి యంగ్స్టర్స్ చాలా పాపులర్ అవుతూ వాళ్ళు ఇంటి దగ్గర నుండి కొన్ని పనులు చేసుకుంటూ ఉంటారు.
0: And then the fourth category, of course, some people are retired, but they are still able to do some type of business.
1: అలాగే ఇంకో కేటగిరీ వచ్చేసి కొంతమంది వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అన్నింటిలో రిటైర్డ్ అయ్యి వాళ్ళు ఇంటి దగ్గర నుండి కొన్ని పనులు చేసుకుంటూ అంటే కొన్ని ఏదైనా ఇంకా కొన్ని పనులు బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకు విల్లింగ్ ఉన్నటువంటి వారుగా కొంతమంది ఉంటారు.
0: So before we get to point number one, there's a very important question that I would like for us to keep in the back of our mind.
1: Again,
0: before before we begin point number one, there's a very important thing we need to remember in the back of our mind as we're thinking about these points.
1: Yeah. చూడండి, మనము మొదటి భాగమైనటువంటి ఆ పని చేసే విధానం బట్టి మనం చూసినట్లయితే, అంటే ఒక వ్యక్తి ఎంప్లాయీగా ఎక్కడో చోట పనిచేస్తూ ఉంటాడు అనే విషయం గురించి మనం తెలుసుకొని ఉన్నాము. ఆ పాయింట్ లకు మనం వెళ్ళదానికంటే ముందు కొన్ని విషయాలను మనము మన మూలమైనటువంటి విషయాలను కొన్నింటిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
0: So the question is not merely what job do I have, but the Christian question is how should I conduct myself as a Christian where I'm working.
1: చూడండి, ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఒక క్రైస్తవునిగా నీకు రావాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, నేను క్రైస్తవునిగా నేను చేస్తున్నటువంటి పనిని ఎలాగ చేస్తూ ఉన్నాను అనే ఆలోచన మనకు రావాలి.
0: All right, so let's look at point number one today. Point number one is work is a God-given responsibility. Work is a God-given responsibility.
1: చూడండి, ఈ భాగంలో మనము మొదటి పాయింట్ లకు మనం వెళ్ళినట్లయితే, పని అనేటువంటిది దేవుడు ఇచ్చిన ఒక బాధ్యతగా మనం చూడాలి, చూస్తున్నాము ఇచ్చిన.
0: And this is something that's happened from the very beginning. In fact, we can read Genesis chapter 2 and verse 15. God gave Adam a job.
1: Yes. చూడండి, ఈ వచనానికి మనం వెళ్తానుకంటే ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పనిని ఇలాగా మనం పనులు చేయాలి అనేటువంటి ఈ విషయాన్ని ఆదిలోనే మనకు దేవుడు ఏర్పాటు చేసి ఉంటాడు. అంటే ఏర్పాటు చేసినటువంటి ఆ మూలాన్ని మనం చూడాలి. అంటే మానవులుగా పుడుతున్నటువంటి మనము మొదటిలోనే ఆది కాండంలోనే మనకు దేవుడు ఏర్పాటు చేశాడు ఈ విషయాన్ని, పనులు చేయాలి మానవుడుగా పుట్టిన వాడు ఖచ్చితంగా.
0: All right, so let's read Genesis 2 and verse 15.
1: అపోస్తలు ఆది కాండము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. ఐ రీడ్ బ్రదర్. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్దపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను. ఓకే,
0: so remember the world, the earth, was just off the creation. God had created everything And there was nothing to do with the exception of God asking Adam to dress it and keep it, the garden.
1: Yeah. చూడండి ఆది కాండములో మనకు దేవుడు ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి ఇవన్నిటిని మనము చూసినప్పుడు అగైన్ బ్రదర్ దిస్ వాస్ వాట్ యు టెల్ బ్రదర్ అగైన్
0: ఓకే యా షూర్ షూర్ గాడ్ గేవ్ ఆడమ్ బేసికలీ దీస్ టు జాబ్స్ టు డ్రెస్ ద గార్డెన్ విచ్ మీన్ టు pick the fruit, to keep it where it would grow, and then to keep it, to harvest the fruit. That was basically his job in the Garden of Eden.
1: Cover his body?
0: No. The job that God gave him was so that he would be able in the garden to pick the fruit, to make sure that the garden was in proper order. And that was his job. He didn't get paid for it, but he reaped the benefits because he was able to eat of the things of the garden.
1: Yeah. చూడండి, ఐ గాట్ ఇట్ బ్రదర్. చూడండి, ఆది కాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చదివినప్పుడు దేవుడు సర్వ సృష్టిని కూడా మానవుని కోసం ఏర్పాటు చేసేసి మానవుడిని ఆ తోటలో ఉంచి ఏమి చెప్పాడంటే, నీవు ఈ తోటలో ఈ తేటను సేద్యం చేసుకున్నటకై దీన్ని కాచుకుంటూ దీన్ని సేద్యపరచుకుంటూ దీనిలోనివి తింటూ ఉండు అని చెప్పి దేవుడు మానవునికి మొదటి మానవుడైన ఆదాముకు ఆ విధంగా పనిని అప్పచెప్పాడు.
0: సో గాడ్ హాడ్ గివెన్ ఆడమ్ దిస్ రెస్పాన్సిబిలిటీ, అండ్ సో వి కన్సిడర్ వర్క్ సంథింగ్ దట్ ఇస్ ఆనెస్ట్ లేబర్ అండ్ ఇట్స్ ఆనరబుల్ టు డు.
1: చూడండి, ఆదాముకు దేవుడు ఒక పనిని ఇచ్చాడు. అయితే ఆ పనిని దేవుడు ఆదాముకి ఇచ్చాడు అని అంటే అందులో ఆదాము ఖచ్చితంగా నమ్మకంగా ఉండాలి, నమ్మకమైన పని చేసేవాడిగా ఉండాలి అని మనకు అర్థమవుతుంది.
0: And so it's important to understand that sin entered into the world in Genesis 3, but work began when God gave him the direction, this is what you have to do.
1: చూడండి, ఆ తర్వాత ఆది కాండం 3వ అధ్యాయం మనం చదివినప్పుడు అతడు ఏం పని చేయాలనేటువంటి, ఏ విధంగా నడిపించబడాలనేటువంటి విషయాన్ని మనకు 3వ అధ్యాయంలో చెప్తాడు.
0: And so after sin entered into the world, after Adam and Eve ate of the fruit of the tree of knowledge of good and evil, there was a change in the difficulty of work.
1: Yeah. చూడండి, ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపము చేశారో 3వ అధ్యాయంలో, ఎందుకంటే వాళ్ళు జీవ వృక్ష ఫలములను మంచి చెడులను తెలివినిచ్చే జీవ వృక్ష ఫలములను వాళ్ళు సారీ మంచి చెడులను తెలివినిచ్చు ఆ వృక్ష ఫలములను వారు తిన్నారు కాబట్టి ఆ తర్వాత వాళ్ళు చేయవలసినటువంటి పని ఏమైందంటే కొంచెం భారం అయిపోయింది, అంటే చాలా కొంచెం డిఫికల్ట్ అయిపోయింది వాళ్ళు చేయాల్సినటువంటి పని. అంతకు ముందే దేవుడు వాళ్ళకి చెప్పాడు ఏమని, నీవు పని చేసుకొని సేద్యపరచుకొని బతకాలి, ఈ విధంగా ఉండాలి అని. అంటే భవిష్యత్ దాంట్లో ఏమని ఉంటుందంటే వాళ్ళు ఆ తోటలో పండించుకున్నటువంటి వాటిని తింటూ వాటిలో అక్కడ జీవనం సాగించాలని. కానీ ఆ తర్వాత పాపము చేసిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ కఠినమైనటువంటి ఆ శ్రమను గురించి మనం ఆలోచన చేస్తే అతని ముందున్నటువంటి ఆ పనుల కంటే ఆ పాపము చేసిన తర్వాత ఆ పని కొంచెం డిఫికల్ట్ గా కనబడుతుంది.
0: So it's important to understand that work was given by God before sin. After sin, the difficulty of work, working by the sweat of his brow, for example, yes. He had to actually garden and till the garden, hoe and make the rows and plant the seed. He didn't have to do those things before. God had prepared all of those things. So the punishment that we still suffer from today, as you know, in India, you have to plant rice, you have to harvest. All of that is because of the punishment. But work was honorable and given before sin.
1: చూడండి, ఆదామును మనం పరీక్షించినట్లయితే పాపము చేయడానికి ముందు అతని పని సులువుగానే ఉండేది. అయితే ఆ పాపము చేసిన తర్వాత ఆదాము పని ఎలాగైందంటే చెమటలు ఓడ్చి చెమటను ఓర్చి అతడు సేద్యం భూమిని సేద్యపరిచి చాలా కష్టంతో భూమిని పండించి ఆ పండతో నువ్వు కడుపు నింపుకోవాలని చెప్పి దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి పనిష్మెంట్ అది. అంటే అంతకు ముందు పని కూడా ఉంది, అంత అంటే ఆ పాపము చేయకముందు కూడా దేవుడు ఆదాముకు పని ఇచ్చాడు, కానీ ఆ పని కొంచెం డిఫికల్ట్ అయిపోయింది ఆ పాపము చేసిన తర్వాత. ఎప్పుడైతే ఆదాము థర్డ్ చాప్టర్ లో అతడు పాపం చేశాడో ఆ తర్వాత అతడికి ఆ పని కొంచెం డిఫికల్ట్ అయిపోయింది. ఈనాడు అదే పరిస్థితిని మనం కూడా అనుభవిస్తూ ఆ కష్టాన్ని మనం కూడా చేస్తూ కడుపు నింపుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి మనం వచ్చాము. అంటే ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ పనిని మనం ఖచ్చితంగా చేయాలనే విషయం మనకు అక్కడ అర్థమవుతుంది. ఓకే,
0: సో వెన్ ఐ కమ్ టు ఇండియా ఐ సీ పీపుల్ వర్కింగ్ వెరీ డిఫికల్ట్ జాబ్స్, కన్స్ట్రక్షన్, ఫార్మింగ్, రైజింగ్ షీప్ or things like that, and it's very not easy work, it's hard work.
1: Yes, chudandi nenu America nundi India ku vachinappudu nenu Bharatdesamlo unnatundi prati area lo nenu chusanu chaala mandi em chestunnaru ante mestrilu illu katte panulalo endaku kashtapadutu untaru leda gorrelu meekkunnatundi varu gorrelu endaku gorrelu meekkuntu velipothu untaru కష్టపడి భూమిలో సేద్దపరిచేటువంటి పొలాలు పండించేటువంటి వారు కష్టపడుతూ పొలాలు పండిస్తూ ఉంటారు. నిజంగా దేవుడు ద్వారానే ఆ విధమైనటువంటి ఆ పనులను మనం చేయాలని ముందు నుంచి మనం ఆజ్ఞాపించబడుతూ వచ్చాం.
0: And this is very deep thinking, but it's very true that the reason we have to work so hard is because of the original sin of Adam and Eve and the curse in Genesis chapter 3. That's why we have to work so hard.
1: చూడండి నిజంగా ఇది మనం నమ్మాల్సినటువంటి నిజమైనటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదాము చేసినటువంటి ఆ పనులను ఆ పాపమును బట్టి ఆదాముకు దేవుడు ఆ కఠినమైనటువంటి శిక్షను ఇచ్చాడు. ఆది మొదలుకొని ఇప్పటికీ కూడా మనము వాళ్ళు చేసినటువంటి ఆ పాపమును బట్టి మానవులమైనటువంటి మనం అందరికీ కూడా కడుపు నింపుకోవడానికి కష్టపడాల్సిన పని అవసరం ఉంది ఇప్పుడు.
0: Okay, with that is an understanding, let's go to point number 2. We do have to work, so we've established that. We have to work. God established that early. But point number 2 is a Christian should work diligently and honestly.
1: చూడండి ఇప్పుడు చూసుకున్నాము నిజంగా మొదట్లోనే దేవుడు పనులు చేయాలని మానవులకు ఆజ్ఞాపించి ఇచ్చి ఉన్నాడు. అయితే ఇప్పుడు 2వ భాగంగా మనం ఏం చూసుకుంటున్నామంటే అయితే మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ పనిని మనం ఎలాగ చేయాలి అని అంటే బాధ్యతతో నిజాయితీగా మనము దాన్ని చేసేవారిగా మనం ఉండాలి.
0: So let's read Colossians chapter 3 verses 23 and 24. This is part of our main text for today's lesson. Let's read Colossians chapter 3. And in fact, if you want to begin with verse 22, that would be okay.
1: మనుషులకు సంతోష పెట్టు వారైనట్టు కంటికి కనబడే వాళ్ళని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాలంకారం గల వారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయంలో విధేయులై ఉండు. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదమని ఎగ్గుదం గనుక మీరేమి చేసినో అది మనుషుల నిమిత్తము కాగా ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు.
0: So remember, as you think about this verse, we should do things heartily when we're working through our heart. We ought to, as I mentioned, it's the punishment that we have to work hard. And so when we work, we have to do it as if we're doing it for the Lord.
1: చూడండి దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిష్మెంట్ అయినటువంటి పనిని మనము బాధ్యతతో శ్రద్ధతో చేయాలి. ఎందుకంటే అక్కడ ఏం చెప్పాడంటే ఇదిగో దాసులారా మనుషులకు ఒక మనుషులను సంతోష పెట్టిన వారిని అయినట్టు కాకోకుండా హృదయానుసారంగా ఈ పనిని మనకు దేవుడే ఇచ్చాడు కాబట్టి ఈ పనిని నేను దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతగా నేను చేయాలి కాబట్టి నేను దేవుడినే సంతోష పెట్టేవాడుగా నేను ఈ పనులను చేయాలి. అది ఏదైనా కానీ సరే మనం ఏం చేస్తున్నా ఏ పనులు ఉన్నా కూడా ఆ పనులన్నిటిని కూడా దేవుడికే కనబడేటట్లుగా మనం నిజాయితీగా చేసేవారుగా మనం ఉండాలి.
0: So the point is this from the scripture that we just read. Christians should not just do the minimum effort when we work simply because nobody's watching. Well, nobody's watching. The boss is not here. So I'm just going to do the minimum.
1: Yeah. చూడండి మనము చేస్తున్నటువంటి పనులను బట్టి మనుషులను సంతోషపెట్టే వారిగా మనం చేయకూడదు కదా. ఎవరు మనల్ని చూడట్లేదు కదా, ఎవరు నన్ను అబ్జర్వ్ చేయట్లేదు, నోబడి అబ్జర్వ్ ఎవరు మనల్ని అబ్జర్వ్ చేయట్లేదు, నేను ఎలా చేసినా ఏం కాదులే అని అనుకోకండి. మనం దేవుడు మనం చేస్తున్న ప్రతి పనిని దేవుడు చూస్తూనే ఉంటాడు.
0: Because that's the way that the world does. The world does the minimum, but the Christian should never do the minimum.
1: Yeah. చూడండి ఈ ప్రపంచము ఆ విధంగా చేస్తూ ఉంటది, అంటే అలాగా కొన్ని లైన్ బార్డర్ తీసుకుంటారు వాళ్ళు. ఇలాగ చేయాలి, ఇంతవరకే చేయాలి, వాళ్ళు చూస్తేనే చేయాలి, వాళ్ళు లేదంటే చేయకూడదు అని చెప్పి మినిమం వర్క్ మాత్రం చేసుకుంటూ ఉంటారు. కానీ మనం అలాగా కాదు. మనము దేవుడిని సంతోష పెట్టేవారుగా మనకిచ్చిన ఏదైనా పనిని నిజాయితీగా చేసేవారుగా మనం ఉండాలి.
0: And as Colossians says, basically we ultimately are doing work before the Lord.
1: చూడండి మనం హృదయానుసారంగా న్యాయవంతంగా దేవుని ఎదుట అనగా మన ప్రభు ఎదుటనే మన పనులు జరిపే వారిగా ఉండాలి.
0: Now, why is that important, by the way? It's important because people are looking at us as Christians and they will say, well, if a Christian only works half-heartedly, or if a Christian only gives the minimum, then what's the benefit of being a Christian? There's no difference.
1: చూడండి ప్రపంచం మనల్ని ఎలాగో చూస్తుందంటే ఒక క్రైస్తవులాగా చూస్తుంది. కాబట్టి మనం ఎలాగా చేయాలి, పనులను సగం సగం చేయకూడదు. ఎందుకంటే మనము ఏం చేసినా మనల్ని గమనిస్తూనే ఉంటారు వాళ్ళు పనులు చేసేటప్పుడు. వీళ్ళు క్రైస్తవులు కదా, వీళ్ళు అంతే సగం సగం పనులుగా చేస్తూ ఉంటారు, వీళ్ళు హృదయపూర్వకంగా చేయరు, హార్ట్ఫుల్ గా వీళ్ళు వర్క్ చేయట్లేదు, వీళ్ళు ఏదో కొంచెం వచ్చేసిపోతూ ఉంటారు, మినిమం చేస్తుంటారు, వెళ్ళిపోతుంటారు అనే ఆలోచనకు రాకూడదు. మనం ఖచ్చితంగా మన పనిని పరిపూర్ణం చేస్తాము అనేటువంటి ఒక నమ్మకత్వము, మన మీద మంచి అభిప్రాయము లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దృష్టిలో మనం అలాగే కనబడాలి.
0: And it's important to understand it applies to everybody. You remember a moment ago I said there are like four different types of people, whether you're an employee or whether you're an employer, a housemaker, all of the of it applies that we should work in such a way as if we work directly from the Lord. Does it make sense?
1: Yeah. యా ఏమైనా మనం పనులు చేస్తూ ఉన్నప్పుడు మనం కొంచెం మంది మనుషులను పెట్టి మనుషులను చూస్తున్నారు అనే విషయంలోనే మనం పనులు చేయకూడదు. అంటే కొన్ని భాగాలు చెప్పుకున్నాం కదా, ఇంట్లో నుండి పనిచేసే వాళ్ళు కావచ్చు, కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది బిజినెస్ చేసే వాళ్ళు ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఎలాగైనా ఉండవచ్చు. అండ్ ఏ పని చేసినా కూడా శ్రద్ధతో మనం దేవుడే నడిపించే విధంగా మనం చేయాలి.
0: And we have to be careful, by the way. We have to have complete honesty in all of our work.
1: చూడండి మనం ఈ విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి. ఏంటంటే మనం చేస్తున్న ప్రతి విషయము, ప్రతి పనులను హృదయపూర్వకంగా నమ్మకత్వంగా దేవుని ఎదుట చేసేవారిగా పరిపూర్ణంగా ఉండాలి.
0: Sometimes, for example, if someone works in an office setting, and you see somebody has a nice pen and you say, oh, where did you get that nice pen? And they say, well, I got it from work. I took it from work. Well, let's call it what it is. It's stealing. You stole that pen from work. You can't take things from work that are not yours.
1: It's very simple.
0: Yeah.
1: It's really. కొంతమంది ఏదైనా పని చేసేటువంటి కార్యాలయంలో ఆఫీసులలో కనుక ఒక మంచి పెన్ను కనబడింది అనుకోండి, ఒక మంచి వస్తువు ఏదైనా కనబడింది అనుకోండి, ఉదాహరణకు ఒక మంచి పెన్ను ఎవరైనా రాస్తున్నప్పుడు కనబడింది అనుకోండి, దాన్ని మనం తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోకూడదు. ఇది పెన్ను బాగుంది కదా, నేను రాసుకోవాలి కాబట్టి నాకు బాగుంది ఇది, దీన్ని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటాను, నాకు బాగా అందంగా నచ్చింది అని చెప్పి మనం దాన్ని దొంగతనం చేయకూడదు. అది చూసినప్పుడు ఏంటి ఇది, ఇతడు ఏది నచ్చినా అది తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంటాడు, ఇతడు దొంగతనం చేసేవాడిగా ఉంటున్నాడు అనే ఆలోచన మన అభిప్రాయం వాళ్ళ మీద, వాళ్లకు మన అభిప్రాయం కనపడకూడదు. అంటే మన మీద అటువంటి అభిప్రాయము వాళ్ళకు రానియకూడదు.
0: And, you know, sadly, this happens in the East as well as the West. If you're in construction and you're too lazy or too tired, you put something together, whether it's a brick wall and you only use half the concrete or you don't put much effort. And sometimes we've seen in the news that these buildings collapse. And they'll say, well, the reason was because that the workers didn't put the effort into it. And that's totally against Christian principles.
1: చూడండి, క్రైస్తవుని యొక్క విధానాలను బట్టి మనం ఆలోచన చేయాలి. మనము ఏ పనులు చేసినా కూడా మనం నమ్మకంగా జాగ్రత్తగా హృదయం పెట్టి మనం ఆ పనులను చేసేవారిగా ఉండాలి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే, ఒక ఇల్లు కట్టుతున్నప్పుడు ఆ ఇల్లు కొన్ని రోజుల తర్వాత చెడిపోయిందనే చెడపేరు రాకూడదు. ఎందుకు అలాగా చెడిపోయింది ఇల్లు, ఎందుకు ఇలాగా పడిపోయింది, ఎందుకు ఇలాగా నాశనమైంది ఇల్లు అని అంటే, ఆ రోజు పనులు చేసినటువంటి ఆ పని మనుషులు పనివారు సరిగా దీన్ని చేయలేకపోయారు అనేటువంటి చెడ్డ పేరు మనం తీసుకురాకూడదు.
0: We have a saying here in the West, and you probably have a similar saying there. You give an honest day's work for an honest day's wage.
1: చూడండి, ఇక్కడైనా కానీ ఎక్కడైనా కానీ సరే, మనము నమ్మకంగా ఏదైనా పనులు చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ప్రతిఫలం కూడా మనకు పొందుకుంటాం.
0: And by the way, are there bad bosses? Are there bosses that treat you badly? And the answer, of course, is yes. But as a Christian, I still have to do my best and not the minimum, because I'm essentially working for the Lord according to the book of Ephesians.
1: Yeah. చూడండి, ఎఫెసీయుల రాసినటువంటి ఆ పత్రికను బట్టి మనం చూసినట్లయితే, ఒకవేళ మన మన మన పైన ఉన్నటువంటి అధికారి ఒకవేళ చెడ్డవాడైనప్పటికీ కూడా మనల్ని మనల్ని పాలించేటువంటి వాడు చెడ్డవాడైనప్పటికీ, ఒకవేళ కఠినస్థుడైనప్పటికీ మనం వాడు ఎదుట పని చేయాలా మంచిగానే అంటే, అవును, ఖచ్చితంగా మనము అలాంటి చెడ్డతరం చెడ్డ పని వాళ్ళ చెడ్డ యజమానుల దగ్గర కూడా మనం మంచిగానే మన పనులు మనం చేయాలి. అదే క్రైస్తవ్యం అని అంటే.
0: All right, that brings us to point number three. Point number three, a Christian should treat others fairly in the workplace.
1: Yeah. చూడండి, క్రైస్తవులు వాళ్ళు చేస్తున్నటువంటి పనిలో, వాళ్ళ కార్యాలయంలో, వాళ్ళ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ తోటి వారితో వాళ్ళు న్యాయంగా ఉండాలి.
0: Ephesians chapter 6. See, Ephesians chapter 6, verses 5 and then verses 9. So we'll skip some verses due to time. So read Ephesians 6. Verses 5 and verses 9. So just those two scriptures.
1: Just 5 and 9.
0: 5 and 9, yeah.
1: Yeah. చూడండి, ఐదో ఆరో అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఐదో వచనాన్ని ఒకసారి చదువుకొని మళ్ళీ తొమ్మిదో వచనం చదువుకుందాం. దాసులారా, యథార్థమైన హృదయం గల వారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులయుండుడి. అలాగే తొమ్మిదో వచనం, యజమానులారా, మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని ఆయనకు పక్షపాతము లేదని ఎరిగిన వారే వారిని బెదిరించటం మాని ఆ ప్రకారమే వారి ఎడలో ప్రవర్తించుడి.
0: Now in the Bible says servant, a servant. It's not a slave, it's a servant, a bond servant. And what a bond servant is, let's say, for example, I need some money, and I ask Brother Ravi for some money, and he says, okay, well, how will you pay it back? And the person will say, well, I'll be your servant, and I'll work for you in your construction business or office business or whatever until the debt is paid. So that's the difference in a bond servant versus a slave. And in this case, in Ephesians, he's talking about a bond servant, someone who owes another man something and has put himself in the position of a servant. Does that make sense?
1: Yeah.
0: Okay.
1: Yeah.
0: So it's not a slave, somebody that's been conquered and, you know, I'm forcing you to work. Actually, yeah, this is voluntary because you owe money.
1: What about the slave?
0: Most of the time, the Bible's not talking about that. In the New Testament, it's talking about a bond servant. A slave would be like in the Old Testament when the Assyrians or Babylonians would conquer the Israel, and then they would make them slaves.
1: Yes.
0: Or like in Egypt. But in the New Testament, it's talking about a bond servant. You're bonded to this person because you owe them money.
1: For money, yes.
0: Correct, yeah.
1: Yeah. Chudandi, manam ikkada Ephesians rasina patrika 6va adhyayamu 5va vachanamlo manam chusukunnatlayite daslara ani antunnadu. Daslara anetuvanti padanni manam gamaninchinatlayite ఇక్కడ డబ్బు కోసము పని చేసేటువంటి వారిని గురించి చెప్పబడుతుంది కానీ ఆ దాసుల గురించి చెప్పట్లేదు. దాసులో మీన్స్ దాసులు అంటే అర్థం ఏంటంటే బానిసలు అని చెప్పబడడం లేదు. ఇక్కడ దాసులు అలా అంటున్నారంటే ఒక అవసరాన్ని బట్టి వారు అక్కడ డబ్బుల కోసము అవసరాల కోసము వారు చేస్తున్నటువంటి పనిని బట్టి వారిని దాసులారా అంటున్నారు.
0: So we have to understand that the New Testament gives principles to those under authority and those who have authority. In other words, if I'm the bondservant, the Bible tells me how to act. If I am the master,

0: పట్టే వాళ్ళని పరిపాలించాలని చెప్పబడుతుంది క్రిస్టియన్స్ గా క్రైస్తవులుగా.
1: Now, here's the difficult part. I have worked jobs in before I began preaching. I worked jobs for people and had some very bad bosses. They treated me very badly.
0: చూడండి, నేను ఇక్కడ ఒక ప్రీచర్ గా పనిచేయడానికి ముందుగా నాకు ఏమో, నేను ఒక చోట పనిచేసేవాడిని, ఒక ఉద్యోగం చేసేటువంటి, అక్కడ నా ఉద్యోగంలో నా యజమానుడు చాలా కఠినంగా ఉండేటువంటి వాడు.
1: And if you are a Christian and especially a boss, that never gives you the ability to threaten or abuse or treat people unfairly just because you're on top of them, because you're their boss. We cannot treat people unfairly even as a boss. If you are a Christian and a boss, you don't have the right to treat people unfairly just because you are a supervisor. I'm the boss and you'll do it this way. You know, there's some mean people like that.
0: Yes. చూడండి, నేను క్రైస్తవుడిగా ఉంటూ ఉన్నాను. నేను ఒక చోట ఒక యజమానుడిగా ఉంటున్నాను అంటే నా కింద కొంతమంది పనిచేసే వాళ్ళుగా ఉంటారు. అంటే ఒక క్రైస్తవుడైనటువంటి యజమానుడు అతని కింద ఉన్నటువంటి దాసులతో కఠినంగా పని చేపించేటువంటి వారిగా ఉన్నారు కొంతమంది.
1: But even here's the hard part. Even if I have a bad boss, as a Christian worker, I have to be dependable and respectful.
0: చూడండి, ఒకవేళ నేనే నాకే కఠినమైనటువంటి ఒక దాస్ ఒక యజమానుడు ఉన్నట్లయితే అతనికి కూడా నేను ఎలా ఉండాలి అని అంటే నేను ఖచ్చితంగా అతని ముందర జాగ్రత్తగా న్యాయంగా గౌరవంగానే ఉండాలి.
1: Because remember, in point 2 and now point 3, in both of those scriptures, it says that we're not just working for our boss, we're working as if we're working directly for the Lord.
0: Yes. చూడండి, మనం ఇందాక రెండవ పాయింట్ లో చూసినప్పుడు కానీ ఈ మూడవ పాయింట్ లో కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా మనం చేస్తున్నటువంటి పని మన యజమానుల కోసమో లేదంటే మన దాసుని కోసమో మనం ఏ పనులు చేయకూడదు. మనం ఏ పనులు చేసినా కూడా ఎవరికి కనపడాలి? మనల్ని నడిపిస్తున్న మనకిచ్చినటువంటి ఈ భూమి మీద మనకిచ్చినటువంటి పనులు అన్నిటిని బట్టి మనం అందరం కూడా దేవుని ఎదుట పనిని సక్రమంగా చేసుకుంటూ ఉండాలి. అంటే అతనికి ఆయనకు చూసే విధంగా ఆయన ఎదుట మనం న్యాయంగా ప్రవర్తిస్తూ పనులను చేస్తూ ఉండాలి.
1: So as a Christian boss, I shouldn't treat my employees in a bad way. As a Christian worker, I need to give my best effort to my employer.
0: Sunday, if you Christian boss, you do hardly.
1: You treat fairly the workers.
0: Yeah, it means a good or hardly.
1: No, you don't treat them hardly. You treat them with respect. If you're a boss, and then if you're an employer, then you give your best effort to the boss.
0: Okay. What about the boss?
1: Mm-hmm.
0: Boss treat to workers, how to treat him?
1: Well, they should treat them very fairly and should treat them not fairly in a bad
0: means,
1: way.
0: I'm asking, brother, fairly means hardly or smoothly and lovely?
1: Yeah, smoothly, yeah. So treat, yeah, just like a fellow Christian. You wouldn't treat a fellow Christian in a bad way. You wouldn't treat them in a hard way. You treat them in a soft way and be kind and gentle.
0: Yeah, sorry, okay. చూడండి, ఒకవేళ నేను యజమానుడైనటువంటి వాడిగా ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా నా తోటి నా కింద ఉన్నటువంటి పని వారితో నేను ఖచ్చితంగా నమ్మకంగా న్యాయవంతంగా వారి ఎదుట ప్రవర్తిస్తూ ఉండాలి. అదే గనక నేను పనివారినై ఉంటే కఠినుడైనటువంటి నా యజమానితో కూడా నేను నమ్మకంగా ఎదుర్తంగా వారి ఎదుట నీతి న్యాయంగా మనం ప్రవర్తిస్తూ ఆ పని చేయాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా చేస్తున్నటువంటి పని దేవుడి చేత అందించబడింది కాబట్టి దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరందరూ కూడా నా ఎదుట మీరు న్యాయంగా ప్రవర్తించుతూ పనులు చేయండి అని. కాబట్టి మనం అందరం కూడా దేవుడు చూసే విధంగా మన పనులను మనం జరుపుకుంటూ ఉండాలి.
1: So the Christian standard, if you're a boss or you're a worker, should be not what can I get away with, but what is right in the sight of God. How do I treat workers in the sight of God? As an employee, what is right in the sight of God? Do I only give half effort? Do I steal things from work? Of course not. You do what's right in the sight of God.
0: చూడండి, యజమానుడైనటువంటి వారైనా కూడా అతను చేస్తున్నటువంటి ఆ పనులన్నింటిలో తన కింద ఉన్నటువంటి వారందరితో న్యాయంగా ప్రవర్తిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టేవాడుగా పనులు చేయాలి. ఒకవేళ దాసుడుగా ఉంటున్నటువంటి వాడు కూడా అతను దాసుడుగా పనిచేస్తూ ఉన్నప్పుడు తన యజమానుని సంతోష పెట్టాలనుకుంటూ అతనితో మంచిగా ఉంటూ అతడు దేవుని ఎదుట న్యాయవంతుడిగా కనబడేవాడిగా ఉండాలి.
1: Alright, that brings us to point number four. Point number four, a Christian must reject laziness and irresponsibility.
0: Yes, sure. చూడండి, నాలుగో పాయింట్ లోకి మనం వచ్చినప్పుడు ఇక్కడ మనకేం చెప్పబడుతుందంటే ఖచ్చితంగా క్రైస్తవుడు అనేవాడు సోమరితనాన్ని అలాగే బాధ్యత రహితంగా ఉన్నటువంటి ఆ అలవాట్లను విడిచిపెట్టేవాడిగా ఉండాలి.
1: All right, so let's read 2 Thessalonians chapter 3, verses 10 through 12. So yeah. 10, 11, and 12.
0: I read, brother.
1: Yes, please.
0: మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని యెడల వాడు భోజనం చేయకూడదనని మీకు ఆజ్ఞాపించుతుంది కదా. మీలో కొందరు ఏ పనియు చేయక పనుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయచ్చు సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము.
1: So the Bible is very plain here about you can't be lazy in your work. For example, someone maybe tonight there in India is staying up late. They're drinking alcohol, beer, things like that. And when they get up in the morning, they're going to feel, oh, I don't feel like going to work today. Well, whose fault is that? It's their fault. They're being irresponsible. They're being lazy because they decided to drink and to party the night before.
0: చూడండి, మనం క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వారికి అసలు సోమరితనం ఉండకూడదు అనే విషయం మనకు చెప్పబడుతుంది బైబిల్లో. చాలా క్లియర్ గా చెప్తుంది బైబిల్ ఏమనంటే, మీరు చేస్తున్నటువంటి పనులలో మీరు సోమరితనంగా ఉండకండి అని చెప్పబడుతుంది. కానీ భారతదేశంలో ఏం జరుగుతుంది అంటే మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల. ఇప్పటికి కూడా 10, 12, 11 గంటలకు కూడా వాళ్ళు త్రాగుతూ తిరుగుతూ డాన్స్ లేస్తూ లేట్ గా నిద్రపోతూ ఉదయాన్నే మళ్ళీ లేట్ గా లేస్తూ నేను డ్యూటీకి వెళ్ళాలంటే నాకు కష్టంగా ఉంది, ఈ రోజు నేను వర్క్ కి వెళ్ళలేను, నాకు పనికి వెళ్ళాలని లేదు, నిద్ర వస్తుంది, నాకు కొంచెం టైర్డ్ గా ఉంది, నేను లేవడం కష్టం అవుతుంది అని చెప్పి మళ్ళీ డ్యూటీకి వెళ్ళకోకుండా ఆగిపోయేటువంటి వారిగా ఉంటున్నారు. అంటే వాళ్ళు వెళ్ళవలసినటువంటి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్లే వారిగా ఉండకోకుండా కొంచెం సోమర్థనాన్ని కనబడి కొంతమంది కనబడుతూ ఉంటారు అక్కడ.
1: So the Bible is very plain. It says if a man won't work, then don't let him eat.
0: చూడండి, బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, మీరు ఏదైనా పనులు చేస్తూ ఉన్నట్లయితే ఆ పనులలో మీరు సోమర్గా ఉండగాకండి.
1: And of course, he's not talking about those who are disabled, those who are old, those who cannot work. That's a whole different situation. We're talking about people who are lazy and irresponsible.
0: ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది అసలు వర్క్ పనిచేయని వాటిల గురించి, ఉద్యోగాలు లేని వాళ్ళ గురించి, బాధ్యతలు లేని వారి గురించి నేను మాట్లాడడం లేదు. కానీ బాధ్యతలు ఉండి పనులు చేస్తున్నటువంటి వారి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే, బాధ్యతలు ఉండి కూడా పనులు చేయాలని కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళ పనులలో వారు సోమరిగా ఉంటుంటారు, బద్ధకంగా పనులు చేస్తూ ఉంటారు. ఆ పనులను కూడా వాళ్ళు యాక్టివ్ గా చేయరు, హుషారుగా చేయరు, బద్ధకంగా చేస్తూ ఉంటారు.
1: We see in the book of Acts where there are people that, for example, widows who couldn't work, and there are others, and it says that the church ought to help those people. In the book of Acts, it would talk about widows and those that could not work, that the church should be able to help those people. But I can't, as a Christian, as I mentioned, stay up late, watching television, drinking, all of these things, and then in the morning time, when it comes to working, we say, oh, we don't feel like it, I have a hangover, I have headache. Well, that's my fault. I'm being irresponsible. I'm being lazy. And the Bible says you can't be that way. All right, that brings us now to point number five. Point number five, a Christian's work should be a witness or a testimony to other people. All right, let's read the book of Titus, Titus chapter 2, verses 9 and 10. Titus 2, verses 9 and 10.
0: తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనబరుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. ఓకే,
1: సో ఐ హావ్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ఐమ్ వర్కింగ్ ఐమ్ నాట్ ఓన్లీ రిప్రజెంటింగ్ మై ఎంప్లాయర్ ద బాస్, but I'm more importantly representing Christianity.
0: Yeah. చూడండి, మనము ఏదైనా ఒక పనిలో మనం పనులు చేస్తూ ఉన్నప్పుడు మనము మన యజమానుని మనము మన యజమానునికి మనం కనబరుచుకునే వారిగా మనం ఉండకూడదు. అక్కడ మనం మనల్ని చూసి వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇతడు చేస్తున్నటువంటి అంటే మనం చేస్తున్నటువంటి ఆ పనులను చూసి మన క్రైస్తవ్యం అక్కడ బయటపడాలి. Yes. ఇతడు క్రైస్తవుడైనందుకు చాలా కష్టపడుతున్నాడు, అలాగా మనము దేవుడికి మంచి పేరును తీసుకుని వచ్చేవాడిగా మనం చేస్తున్న పనులలో కూడా మనం నమ్మకంగా ఉండాలి.
1: We would never want anybody to say, well, that I wouldn't hire a Christian because they're too lazy. You can't depend on them. That would be terrible because, you see, we're supposed to work as if we're working to the Lord. And we have to be a good example to others in our Christian life, even in work.
0: చూడండి, మనం చేస్తున్నటువంటి ఆ పనులలో కూడా మన క్రైస్తవానికి చెడపేరు తీసుకురాకూడదు. కొంతమంది చూసి ఈ క్రైస్తవుడైనందుకు వీడు ఏంటి ఇలాగా పనిచేస్తున్నాడు, ఈ క్రైస్తవుడు సరిగా పని చేయడం లేదు, ఇతడు ఇలాగా అవుతున్నాడు ఏంటి, ఇతడు బైబిల్ చదువుతున్నాడు, చర్చికి వెళ్తుంటాడు, ఇలాగే ఉంటున్నాడు ఏంటి, పనులు మాత్రం సరిగా చేయడేంటి అనే చెడ్డ పేరును మనం తీసుకురావచ్చే వారిగా ఉండకూడదు.
1: Because the last verse, the last part of the verse number 10 that we just read, that Brother Robbie just read, says that when we're working, we're showing all good faith and we are clothing ourselves, adorning ourselves with the doctrine of God. So in other words, when I'm working, I'm showing other people Christianity in my life. If I'm lazy, if I'm irresponsible, that's going to look bad on Christianity. If I work good and hard and diligently, that's going to reflect good on my Christianity.
0: Yes. మనము యాక్టివ్ గా మంచిగా హుషారుగా చక్కగా పరిపూర్ణంగా అసలు ఇలాంటివి చెడ్డ పనులు లేకుండా న్యాయంగా మన పనులు చేస్తూ ఉంటూ ఉంటే ఖచ్చితంగా అక్కడ మన క్రైస్తవ్యం అక్కడ బయటపడుతుంది. అలా కాకుండా మనం లేజీగా బద్ధకంగా లేదంటే దొంగతనంగా పనులు చేసే విధంగా మనము సరిగా లేకపోయినట్లయితే మనం అక్కడ క్రైస్తవులం అనే చెడ్డ పేరుని తీసుకుని వచ్చేవారుగా ఉంటాం.
1: And that also includes the way that we speak. People use profanity. Sometimes even Christians use bad words that we shouldn't use at work to fit in. And we can't do that because, again, our Christianity should not disappear when we go to work.
0: చూడండి, క్రైస్తవుడిగా పనిచేస్తున్నప్పుడు కూడా చాలా మంది మాటలు సరిగా మాట్లాడుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, బూతులు మాట్లాడుతుంటారు. నిజానికి మాటల వలన కూడా మన క్రైస్తవ్యం చెడ్డ పేరు రాకూడదు. మన మాటలను మనము దాచిపెట్టుకునే వారిగా మనం ఉండాలి. సరిగా మాట్లాడేవారుగా, నిమ్మలంగా మాట్లాడేవారుగా, లేదా చెడ్డ మాటలు పలక్కోకుండా మన నోరును కాపాడుకునే వారిగా మనం ఉండాలి. క్రైస్తవ్యంగా మనము ఎదుటి అంటే ఎక్కడైనా పనులు చేస్తున్నప్పుడు.
1: All right, now that's going to bring us to point number 6. Point number 6.
0: ఆరవ పాయింట్ లోకి మనం వెళ్ళినట్లయితే,
1: and that is that work must never become more important than serving God.
0: చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది ఏమిటంటే, దేవుని సేవ కంటే మన పనిని ఎప్పుడూ గొప్పగా చూడకూడదు. అంటే మనం ఏం పనులు చేస్తున్నా మనం దేవుని పనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే వారిగా ఉండాలి.
1: All right, let's look at Matthew chapter 6 and verse 33. Matthew 6:33.
0: Matthew swartha 6th adhyayamu 33rd vachanam manam chaduvudam. Kabatti meeru aa rajyamunu neethini modata vedukudi appudu avanniyu meeku anugrahimpabadanu.
1: All right. So, you know, like I do, that work is important. We have to provide for ourselves. We have to provide for our family. But work cannot be the most important thing in our lives.
0: What, brother?
1: Work is important. We have to provide for ourselves. We have to provide for our family.
0: Okay.
1: But work cannot be the most important thing in our life.
0: Yes. చూడండి, పని చేయడము ఉద్యోగం చేయడం అనేటువంటిది జీవితాలలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలి, మన కుటుంబంలో వారి కడుపు నింపాలి, అవసరాలు తీర్చుకునే వారిగా తీర్చుకునే విధంగా మనం సంపాదించుతూ ఉండాలి. కానీ అదే జీవితంగా కాకూడదు, అదే జీవితంలో అతి ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచకూడదు.
1: Some people have to work, for example, on Sunday. It's a very sad and terrible thing. Some people have to work on Sunday. But as a Christian, I should do everything possible not to have to work on Sunday, if it's possible. Because, as we just read in Matthew 6:33, the kingdom always comes first.
0: చూడండి, ఆదివారం కూడా మనం పనులు చేసేవారుగా ఉంటుంటాము. నిజానికి ఆదివారం వీలైనంత వరకు క్రీస్తుతో జీవించేవారుగా, సంఘంగా ఆరాధించేవారుగా మనం ఉండాలి, వారిగా ఉండాలి. కానీ మనము ఆదివారం పనికి వెళ్ళిపోయి దేవుడిని వెనకబెట్టేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే మొదటిగా దేని వెతకాలని చెప్పాడంటే దేవుని రాజ్యాన్ని, ఆయన నీతినే వెతకండి అని చెప్పాడు. అంటే మొదటి ప్రాధాన్యత మనం దేవుని పనికే ఇవ్వాలి.
1: Here in the West, we used to have, in America, a law that was called the Blue Law. I don't know why it was called that, but it was called the Blue Law. And what that meant was you could not open a business on Sunday, period.
0: Yeah, it's very good.
1: Yeah.
0: చూడండి, అమెరికాలో అంట ఆదివారం పూట పనులు చేయకూడదు అనేటువంటి ఒక లా ఆదివారం పూట ఎవరు కూడా బిజినెస్ చేయరు, ఎక్కడ కూడా ఏ పనులు ఉండవు, అన్ని కూడా బంద్.
1: బట్ బికాజ్ ఆఫ్ గ్రీడ్, because of the love of money. There's a lot of businesses that forced the government to take away that law so they could open up on Sunday.
0: చూడండి కొంతమంది అత్యాశతో లేదంటే ఇంకా అత్యాశతో ఏదైనా సంపాదించుకోవాలని కొంతమంది గవర్నమెంట్ కళ్ళు కళ్ళు కప్పి మనం చేసే వాళ్ళు ఉంటారు.
1: And I know now in different parts of the world that Sunday is just another day, and they force workers to work on Sunday.
0: Again, brother?
1: I know that in other parts of the world that Sunday is just another day. There's nothing special, and they make their workers work on Sunday.
0: For them? For whom, brother?
1: Well, for anybody across the world. Sunday doesn't have the reverence or the holiness like it used to.
0: Yeah.
1: And business will open up on Sunday when they used to not open up on Sunday.
0: చూడండి కొంతమందికి సండే అంటే అదే ఒక రోజు లాగే ఉంటది. వారు ఆ రోజు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ వ్యాపారాలతో మునిగిపోతూ ఉంటారు. నిజానికి క్రైస్తవులకు అనే మనకు సండే అంటే చాలా ప్రాముఖ్యమైనది.
1: And if we're not careful, especially a business owner, as a Christian, if you own your own business, if we're not careful, we can say, oh, I've got to earn money. I can't go to church because I've got to open up my business. And, you know, that's sad, but it's actually against the Bible. It's against Christian principles.
0: చూడండి క్రైస్తవుడిగా మనం ఉంటున్నప్పుడు మన సొంత బిజినెస్ లలో మనం ఉండి ఆదివారం పూట కూడా మనము మనం మన వ్యాపారాలు చేసుకుంటూ చర్చి కంటే అదే సంఘంగా కోరుకోవడము ఆరాధన విషయం దానికంటే ముందుగా నేను నా బిజినెస్ నేను చేసుకోవాలి. ఈరోజు డబ్బులు వస్తాయి, నేను బిజినెస్ లో చేసుకుంటే మళ్ళీ ఎప్పుడైనా కూడా నేను ఆరాధనకి వెళ్ళొచ్చు కదా అని అనుకోకూడదు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆదివారంలో కూడా కొంతమంది పనులు చేసుకుంటూ సంఘాన్ని వెనకబెడుతూ ఉంటారు, సంఘంగా కూడుకోవడాన్ని వెనకబెడుతూ ఉంటారు.
1: Church that I was associated with in India was Tadipali Gudam, where Martin is. That's the first church I was associated with. Well, there are two or three business owners in that church, but they do not open up until after the worship service.
0: Yeah. Chudandi, brother Paul garu Bharatadeshamlo adugupettinappudu Tadipali Gudamlo aina మొదటిగా అక్కడ ప్రారంభిస్తూ వచ్చారు వాళ్ళతో పాటు. అక్కడ ఆరాధన కూడుకునేటువంటి వాళ్ళు ఆరాధన తర్వాత వాళ్ళ బిజినెస్ చేసుకునే వాళ్ళు, అంటే ఆరాధన ముందు చూసుకొని చక్కగా ఆరాధించి ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ పనులలో వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ బ్రదర్.
1: యా, బట్ యు నో దే కుడ్, ఇఫ్ దే వర్, ఇఫ్ ఆల్ దే వాంటెడ్ వాస్ మనీ, దే వుడ్ సే, ఓ ఐ కాంట్ wait till after church. I have to open first thing in the morning so I can make more money. And they would miss church altogether. That would be a terrible thing.
0: కొంతమంది ఉంటారు ఏంటంటే ఓ నేను ఇప్పుడు ఆరాధన కంటే ముందు నేను బిజినెస్ చేయాలి, ఎందుకంటే నాకు డబ్బులు వచ్చేవి ఉన్నాయి కొంచెము, కాబట్టి ఆరాధన పక్కన పెట్టేద్దాం ముందు పనులు చూసుకుందాము అని చెప్పే వాళ్ళు ఉంటారు. క్రైస్తవులకు అది చాలా బాధాకరమైనటువంటి విషయం.
1: So it's important to understand that work is important, but it shouldn't be the most important thing in my life.
0: అంటే పనులు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటివే, కానీ అదే ముఖ్యమైనటువంటి పనిగా మనం చూసుకోకూడదు. అంటే దేవుని పని కంటే అదే పెద్ద విషయమే కాదు.
1: And if I'm in a job that I have to work on Sunday, I would pray about that and see if God would give you an opportunity to
0: na kinda unnatundi pani varitho nenu kachithanga namakanga nyayamantanga vaaru edutta pravartinchu undali. Adhe ganaka nenu pani varinai unte katinudainatundi na yajamanito kuda nenu namakanga edurthanga vaaru edutta neethi nyayanga manu pravartinchu aa pani cheyali. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా చేస్తున్నటువంటి పని దేవుడి చేత అందించబడింది కాబట్టి దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, మీరందరూ కూడా నా ఎదుట మీరు న్యాయంగా ప్రవర్తించుతూ పనులు చేయండి అని. కాబట్టి మనం అందరం కూడా దేవుడు చూసే విధంగా మన పనులను మనం జరుపుకుంటూ ఉండాలి.
1: So the Christian standard, if you're a boss or you're a worker, should be not what can I get away with, but what is right in the sight of God. How do I treat workers in the sight of God? As an employee, what is right in the sight of God? Do I only give half effort? Do I steal things from work? Of course not. You do what's right in the sight of God.
0: ఒకవేళ దాసుడిగా ఉంటున్నటువంటి వాడు కూడా అతను దాసుడిగా పనిచేస్తూ ఉన్నప్పుడు తన యజమానుని సంతోష పెట్టాలనుకుంటూ అతనితో మంచిగా ఉంటూ అతడు దేవుని ఎదుట న్యాయవంతుడిగా కనబడేవాడిగా ఉండాలి.
1: All right, that brings us to point number four. Point number four, a Christian must reject laziness and irresponsibility.
0: Yes, sure. చూడండి, నాలుగో పాయింట్లోకి మనం వచ్చినప్పుడు ఇక్కడ మనకేం చెప్పబడుతుందంటే, ఖచ్చితంగా క్రైస్తవుడు అనేవాడు సోమరితనాన్ని అలాగే బాధ్యత రహితంగా ఉన్నటువంటి ఆ అలవాట్లను విడిచిపెట్టేవాడిగా ఉండాలి.
1: All right, so let's read 2 Thessalonians chapter 3. That's 2 Thessalonians chapter 3 verses 10 through 12. So yeah. 10, 11, and 12.
0: Rundava Thessalonica Rasana Patrika. Rundava Thessalonica Rasana Patrika. Mudava Adhyayamu. Padinundi. Pannendu Vachanalu Varaku Manam Chadukundamu. I read, brother.
1: Yes, please.
0: Mariyu, Memu Mee Yadda Unnappudu. Evadainanu Pani Cheyyanallani Yadala. Vaadu Bhojanam Cheyakudadani Meeku Aagnapinchutimi Kada. మీలో కొందరు ఏ పని చేయక పరులజోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకున్నారని వినుచున్నాము. అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతంగా సంపాదించుకున్న ఆహారం భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారిని ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించుచున్నాము.
1: సో ది బైబిల్ ఇస్ వెరీ ప్లెయిన్ హియర్ అబౌట్ యు కాంట్ బి లేజీ ఇన్ యువర్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, సమ్వన్ మేబి టునైట్ దేర్ ఇన్ ఇండియా is staying up late. They're drinking alcohol, beer, things like that. And when they get up in the morning, they're going to feel, oh, I don't feel like going to work today. Well, whose fault is that? It's their fault. They're being irresponsible. They're being lazy because they decided to drink and to party the night before.
0: Yeah. చూడండి, మనం క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వారికి అసలు సోమరితనం ఉండకూడదు అనే విషయం మనకు చెప్పబడుతుంది బైబిల్లో. చాలా క్లియర్ గా చెప్తుంది బైబిల్ ఏమని అంటే, మీరు చేస్తున్నటువంటి పనులలో మీరు సోమరితనంగా ఉండకండి అని చెప్పబడుతుంది. కానీ భారతదేశంలో ఏం జరుగుతుంది అని అంటే మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల. ఇప్పటికీ కూడా 10, 12, 11 గంటలకు కూడా వాళ్ళు త్రాగుతూ తిరుగుతూ ఆ డాన్స్లు వేస్తూ లేట్ గా నిద్రపోతూ ఉదయాన్నే మళ్ళీ లేట్ గా లేస్తూ, నేను డ్యూటీకి వెళ్ళాలంటే నాకు కష్టంగా ఉంది, ఈ రోజు నేను వర్క్ కి వెళ్ళలేను, నాకు పనికి వెళ్ళాలని లేదు, నిద్ర వస్తుంది, నాకు కొంచెం టైర్డ్ గా ఉంది, నేను లేవడం కష్టం అవుతుంది అని చెప్పి మళ్ళీ డ్యూటీకి వెళ్ళకోకుండా ఆగిపోయేటువంటి వారిగా ఉంటున్నారు. అంటే వాళ్ళు వెళ్ళవలసినటువంటి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళేవారుగా ఉండకోకుండా కొంచెం సోమర్థనాన్ని కనబడి కొంతమంది కనబడుతూ ఉంటారు అక్కడ.
1: So the Bible is very plain. It says if a man won't work, then don't let him eat.
0: Yeah, చూడండి, బైబిల్ చాలా క్లియర్ గా చెప్తుంది ఏమిటంటే, మీరు ఏదైనా పనులు చేస్తూ ఉన్నట్లయితే ఆ పనులలో మీరు సోమరుగా ఉండగాకండి.
1: And of course, he's not talking about those who are disabled, those who are old, those who cannot work. That's a whole different situation. We're talking about people who are lazy and irresponsible.
0: చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది అసలు వర్క్ పనిచేయని వాటి గురించి, ఉద్యోగాలు లేని వాళ్ళ గురించి, బాధ్యతలు లేని వారి గురించి నేను మాట్లాడడం లేదు. కానీ బాధ్యతలు ఉండి పనులు చేస్తున్నటువంటి వారి గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే, బాధ్యతలు ఉండి కూడా పనులు చేయాలని కూడా వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళ పనులలో వారు సోమరిగా ఉంటుంటారు, బద్ధకంగా పనులు చేస్తూ ఉంటారు. ఆ పనులను కూడా వాళ్ళు యాక్టివ్ గా చేయరు, హుషారుగా చేయరు, బద్ధకంగా చేస్తూ ఉంటారు.
1: We see in the book of Acts where there are people that, for example, widows who couldn't work, and there are others, and it says that the church ought to help those people. In the book of Acts, it would talk about widows, and those that could not work, that the church should be able to help those people.
0: చూడండి మనం అపొస్తల కార్యములో మనం చూసినట్లయితే విధవరాల గురించి చూసాం. విధవరాల గురించి బైబిల్లో అపొస్తల కార్యములో ఏం చెప్పబడింది అంటే వాళ్ళు పనులు చేయలేరు కాబట్టి వారికి సంఘమే సహాయం చేస్తూ ఉండాలి.
1: But I can't, as a Christian, as I mentioned, stay up late watching television, drinking, all of these things, and then in the morning time when it comes to working, we say, oh, we don't feel like it. I have a hangover. I have headache. Well, that's my fault. I'm being irresponsible. I'm being lazy. And the Bible says you can't be that way.
0: చూడండి మనము ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు ఉద్యోగాలు వెళ్ళిన తర్వాత తలనొస్తుంది, నిద్ర వస్తుంది, పని చేయడం కష్టంగా ఉంది, నేను చేయలేకపోతున్నాను అనేటువంటి అంతా కూడా కారణం నువ్వే. ఎందుకంటే నువ్వు పడుకున్నటువంటి సమయమును బట్టి, నువ్వు నిద్రపోతున్నటువంటి ఆ విధానమును బట్టి, నువ్వు తాగుతున్న మందు మద్యము ఇవన్నీ కూడా నీకు ఆ విధమైనటువంటి పరిస్థితిని తీసుకుని వస్తుంది. అంటే దానికి బాధ్యత రహితంగా నువ్వే చేస్తున్నావు కదా, అలాగ ప్రవర్తిస్తున్నావు కాబట్టి అలా లేజినెస్ తో నువ్వు పొద్దున్నే లేచి ఉదయానికే వర్క్కి వెళ్ళాలంటే నీకు ఉన్నటువంటి ఆ సోమర్థనానికి బాధ్యత నువ్వే వహించాలి. అలా ఉండకూడదు అని బైబిల్ చెప్తుంది.
1: All right, that brings us now to point number five. Point number five, a Christian's work should be a witness or a testimony to other people.
0: అలాగే ఐదవ పాయింట్ మనం చూసినట్లయితే క్రైస్తవుల పని ఇతరులకు సాక్ష్యంగా ఉండే విధంగా ఉండాలి.
1: All right, let's read the book of Titus, Titus chapter 2, verses 9 and 10. Titus 2, verses 9 and 10.
0: తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందాం. దాసులైన వారు అన్ని విషయములందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురుమాట చెప్పక, ఏమియూ అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనబరుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము.
1: ఓకే, సో ఐ హావ్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ఐఎమ్ వర్కింగ్ ఐఎమ్ నాట్ ఓన్లీ రిప్రజెంటింగ్ మై ఎంప్లాయర్ ద బాస్, but I'm more importantly representing Christianity.
0: Yeah. చూడండి మనము ఏదైనా ఒక పనిలో మనం పనులు చేస్తూ ఉన్నప్పుడు మనము మన యజమానుని మనము మన యజమానునికి మనం కనబరుచుకునే వారిగా మనం ఉండకూడదు. అక్కడ మనం మనల్ని చూసి వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇతడు చేస్తున్నటువంటి అంటే మనం చేస్తున్నటువంటి ఆ పనులను చూసి మన క్రైస్తవ్యం అక్కడ బయటపడాలి. Yes. ఇతడు క్రైస్తవుడైనందుకు చాలా కష్టపడుతున్నాడు, అలాగా మనము దేవుడికి మంచి పేరును తీసుకుని వచ్చేవారిగా మనం చేస్తున్న పనులలో కూడా మనం నమ్మకంగా ఉండాలి.
1: We would never want anybody to say, well, that I wouldn't hire a Christian because they're too lazy. You can't depend on them. That would be terrible because, you see, we're supposed to work as if we're working to the Lord. And we have to be a good example to others in our Christian life, even in work.
0: చూడండి మనం చేస్తున్నటువంటి ఆ పనులలో కూడా మన క్రైస్తవానికి చెడపేరు తీసుకురాకూడదు. కొంతమంది చూసి ఈ క్రైస్తవుడైనందుకు వీడు ఏంటి ఇలాగా పనిచేస్తున్నాడు, ఈ క్రైస్తవుడు సరిగా పని చేయడం లేదు, ఇతడు ఇలాగా అవుతున్నాడు ఏంటి, ఇతడు బైబిల్ చదువుతున్నాడు, చర్చికి వెళ్తుంటాడు, ఇలాగే ఉంటున్నాడు ఏంటి, పనులు మాత్రం సరిగా చేయడేంటి అనే చెడ్డ పేరును మనం తీసుకురావచ్చే వారిగా ఉండకూడదు.
1: Because the last verse, the last part of the verse number 10 that we just read, that Brother Robbie just read, says that when we're working, we're showing all good faith and we are clothing ourselves, adorning ourselves with the doctrine of God. So in other words, when I'm working, I'm showing other people Christianity in my life. If I'm lazy, if I'm irresponsible, that's going to look bad on Christianity. If I work good and hard and diligently, that's going to reflect good on my Christianity.
0: Yes. మనము యాక్టివ్ గా మంచిగా హుషారుగా చక్కగా పరిపూర్ణంగా అసలు ఎలాంటివి చెడ్డ పనులు లేకుండా న్యాయంగా మన పనులు చేస్తూ ఉంటూ ఉంటే ఖచ్చితంగా అక్కడ మన క్రైస్తవ్యం అక్కడ బయటపడుతుంది. అలా కాకుండా మనం లేజీగా బద్ధకంగా లేదంటే దొంగతనంగా పనులు చేసే విధంగా మనము సరిగా లేకపోయినట్లయితే మనం అక్కడ క్రైస్తవులం అనే చెడ్డ పేరుని తీసుకుని వచ్చేవారుగా ఉంటాం.
1: And that also includes the way that we speak. People use profanity. Sometimes even Christians use bad words that we shouldn't use at work to fit in. And we can't do that because, again, our Christianity should not disappear when we go to work.
0: చూడండి, క్రైస్తవుడిగా పని చేస్తున్నప్పుడు కూడా చాలా మంది మాటలు సరిగా మాట్లాడుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, బూతులు మాట్లాడుతుంటారు. నిజానికి మాటల వలన కూడా మన క్రైస్తవ్యం చెడ్డ పేరు రాకూడదు. మన మాటలను మనము దాచిపెట్టుకునే వారిగా మనం ఉండాలి. సరిగా మాట్లాడేవారుగా, నిమ్మలంగా మాట్లాడేవారుగా, లేదా చెడ్డ మాటలు పలక్కోకుండా మన నోరును కాపాడుకునే వారిగా మనం ఉండాలి. క్రైస్తవ్యంగా మనము ఎదుట అంటే ఎక్కడైనా పనులు చేస్తున్నప్పుడు.
1: All right, now that's going to bring us to point number 6. Point number 6.
0: ఆరవ పాయింట్ లోకి మనం వెళ్ళినట్లయితే,
1: and that is that work must never become more important than serving God.
0: చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది ఏంటంటే, దేవుని సేవ కంటే పనిని ఎప్పుడు గొప్పగా చూడకూడదు. అంటే మనం ఏ పనులు చేస్తున్నా మనం దేవుని పనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే వారిగా ఉండాలి.
1: All right, let's look at Matthew chapter 6 and verse 33. Matthew
0: 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను.
1: All right. So, you know, like I do, that work is important. We have to provide for ourselves. We have to provide for our family. But work cannot be the most important thing in our lives.
0: What, brother?
1: Work is important. We have to provide for ourselves. We have to provide for our family.
0: Okay.
1: But work cannot be the most important thing in our life.
0: Yes. చూడండి, పని చేయడము ఉద్యోగం చేయడం అనేటువంటిది జీవితాలలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలి, మన కుటుంబంలో వారి కడుపు నింపాలి, అవసరాలు తీర్చుకునే వారిగా తీర్చుకునే విధంగా మనం సంపాదించుతూ ఉండాలి. కానీ అదే జీవితంగా కాకూడదు, అదే జీవితంలో అతి ప్రాముఖ్యమైనదిగా మనం ఎంచకూడదు.
1: Some people have to work, for example, on Sunday. It's a very sad and terrible thing. Some people have to work on Sunday. But as a Christian, I should do everything possible not to have to work on Sunday, if it's possible. Because, as we just read in Matthew 6:33, the kingdom always comes first.
0: చూడండి, ఆదివారం కూడా మనం పనులు చేసేవారుగా ఉంటుంటాము. నిజానికి ఆదివారం వీలైనంత వరకు క్రీస్తుతో జీవించేవారుగా, సంఘంగా ఆరాధించేవారుగా మనం ఉండాలి, వారిగా ఉండాలి. కానీ మనము ఆదివారం పనికి వెళ్ళిపోయి దేవుడిని వెనకబెట్టేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే మొదటిగా దేని వెతకాలని చెప్పాడంటే దేవుని రాజ్యాన్ని, ఆయన నీతినే వెతకండి అని చెప్పాడు. అంటే మొదటి ప్రాధాన్యత మనం దేవుని పనికే ఇవ్వాలి.
1: Here in the West, we used to have in America a law that was called the Blue Law. I don't know why it was called that, but it was called the Blue Law. And what that meant was you could not open a business on Sunday, period.
0: Yeah, it's very good. Blue Law. ఆదివారం పూట ఎవరు కూడా బిజినెస్ చేయరు, ఎక్కడ కూడా ఏ పనులు ఉండవు, అన్ని కూడా బంద్.
1: బట్ బికాజ్ ఆఫ్ గ్రీడ్, because of the love of money. There's a lot of businesses that forced the government to take away that law so they could open up on Sunday.
0: చూడండి కొంతమంది అత్యాశతో లేదంటే ఇంకా అత్యాశతో ఏదైనా సంపాదించుకోవాలని కొంతమంది గవర్నమెంట్ కళ్ళు కళ్ళు కప్పి మనం చేసే వాళ్ళు ఉంటారు.
1: And I know now in different parts of the world that Sunday is just another day, and they force workers to work on Sunday.
0: Again, brother?
1: I know that in other parts of the world that Sunday is just another day. There's nothing special, and they make their workers work on Sunday.
0: For them? For whom, brother?
1: Well, for anybody across the world, Sunday doesn't have the reverence or the holiness like it used to.
0: Yeah.
1: And business will open up on Sunday when they used to not open up on Sunday.
0: చూడండి కొంతమందికి సండే అంటే అదే ఒక రోజు లాగే ఉంటది. వారు ఆ రోజు కూడా ఉద్యోగాలు చేసుకుంటూ బిజినెస్ చేసుకుంటూ వ్యాపారాలతో మునిగిపోతూ ఉంటారు. నిజానికి క్రైస్తవులకు అనే మనకు సండే అంటే చాలా ప్రాముఖ్యమైనది.
1: And if we're not careful, especially a business owner, as a Christian, if you own your own business, if we're not careful, we can say, oh, I've got to earn money. I can't go to church because I've got to open up my business. And, you know, that's sad, but it's actually against the Bible. It's against Christian principles.
0: చూడండి క్రైస్తవుడిగా మనం ఉంటున్నప్పుడు మన సొంత బిజినెస్ లలో మనం ఉండి ఆదివారం పూట కూడా మన వ్యాపారాలు చేసుకుంటూ చర్చి కంటే అంటే సంఘంగా కోరుకోవడము ఆరాధన విషయం దానికంటే ముందుగా నేను నా బిజినెస్ నేను చేసుకోవాలి. ఈరోజు డబ్బులు వస్తాయి, నేను బిజినెస్ లో చేసుకుంటే మళ్ళా ఎప్పుడైనా కూడా నేను ఆరాధనకి వెళ్ళొచ్చు కదా అని అనుకోకూడదు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఆదివారంలో కూడా కొంతమంది పనులు చేసుకుంటూ సంఘాన్ని వెనకబెడుతూ ఉంటారు, సంఘంగా కూడుకోవడాన్ని వెనకబెడుతూ ఉంటారు.
1: Now, you know, Ravi, the first church that I was associated with in India was Tadipali Gudam, where Martin is. That's the first church I was associated with. Well, there are two or three business owners in that church, but they do not open up until after the worship service.
0: Yeah. చూడండి బ్రదర్ పాల్ గారు భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు తాడేపల్లి గూడెంలో ఆయన మొదటిగా అక్కడ ప్రారంభిస్తూ వచ్చారు వాళ్ళతో పాటు. అక్కడ ఆరాధన కూడుకునేటువంటి వాళ్ళు ఆరాధన తర్వాత వాళ్ళు బిజినెస్ చేసుకునే వాళ్ళు, అంటే ఆరాధన ముందు చూసుకొని చక్కగా ఆరాధించి ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ పనులలో వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ బ్రదర్.
1: Yeah, but you know, they could, if all they wanted was money, they would say, oh, I can't wait till after church. I have to open first thing in the morning so I can make more money. And they would miss church altogether. That would be a terrible thing.
0: కొంతమంది ఉంటారు ఏంటంటే, ఓ నేను ఇప్పుడు ఆరాధన కంటే ముందు నేను బిజినెస్ చేయాలి, ఎందుకంటే నాకు డబ్బులు వచ్చేవి ఉన్నాయి కొంచెము, కాబట్టి ఆరాధన పక్కన పెట్టేద్దాం, ముందు పనులు చూసుకుందాము అని చెప్పే వాళ్ళు ఉంటారు. క్రైస్తవులకు అది చాలా బాధాకరమైనటువంటి విషయం.
1: So it's important to understand that work is important, but it shouldn't be the most important thing in my life.
0: చూడండి పనులు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటివే, కానీ అదే ముఖ్యమైనటువంటి పనిగా మనం చూసుకోకూడదు. అంటే దేవుని పని కంటే అదే పెద్ద విషయమే కాదు.
1: And if I'm in a job that I have to work on Sunday, I would pray about that and see if God would give you an opportunity to have a job where you would not have to work on Sunday.
0: చూడండి మనము ఏదైనా పనులు చేసుకునేటప్పుడు పనులు చేసే ఉద్యోగాలు చేసే వారిగా ఉన్నప్పుడు ఆదివారం కూడా మనలను ఆరాధనకు విడిచిపెట్టేసి పనులకు రమ్మని చెప్పినప్పుడు నిజంగా అది బాధాకరమైనటువంటి విషయమే. అలాంటి విషయాల గురించి మనం ప్రార్థన చేయాలి. మనం ఆరాధన మిస్ కాకుండా పనులకు వెళ్ళడం అనేటువంటి దానికంటే ఆరాధనకే మనం వెళ్ళేవారిగా ఉండే విధంగా మనం ప్రార్థన చేసుకుంటూ మనం శ్రద్ధ వహించాలి.
1: Brother Robbie and I are very blessed because we work on Sunday, but we're working for the Lord. We may not make a lot of money, but at least our job helps us to where we're able to attend the worship service. And that's a big blessing. It's a really big blessing, really.
0: చూడండి, ఆదివారం పూట మనం ఆరాధనలో వాక్యం నేర్పించుతూ అందరికీ ఆరాధన జరిపించే వారిగా ఉండడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి పని.
1: So we have to understand that our identity, some people identify by what they do, by their job. You know, a lot of times people will say the first thing they ask, well, what do you do for a living? They want to think about how much money do you make?
0: Yes.
1: And that's the way the world thinks, but that's not how the church should think. Work is not my identity. I belong to Christ. That's my identity as a Christian.
0: ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు ఏం పని చేస్తుంటావు అని అడుగుతారు. అంటే దాని అర్థం ఏంటి, అతడు ఎంత సంపాదిస్తున్నాడు అని తెలుసుకోవడానికి వాళ్ళ గుర్తింపు, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని బట్టి, వాళ్ళు సంపాదిస్తున్న జీతాన్ని బట్టి వాళ్ళకు గుర్తింపు వస్తూ ఉంటది. కానీ క్రైస్తవులమైన మనకు క్రీస్తుని బట్టి మనకు గుర్తింపు రావాలి. క్రీస్తుని బట్టి మనం చేసే పనిలో మనం క్రైస్తును గుర్తించే వారిగా మనం చూపించుతూ ఉండాలి అక్కడ పనిచేసేప్పుడు.
1: So let's get ready to close the lesson. There are a couple of things to think about. First of all, the Christian doesn't stop being a Christian when he or she goes to work. Our Christianity extends into work.
0: చూడండి, క్రైస్తవుడిగా ఉంటున్నటువంటి వ్యక్తి, ఆమె కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ వాళ్ళు క్రైస్తవ్యాన్ని వెంబడిస్తూనే ఉండాలి. అంటే పనులలో క్రైస్తవ్యం ఎందుకు అని అనుకోకూడదు. పనులు చేసేప్పుడు కూడా మనం క్రైస్తవులను గుర్తు చేసుకుంటూ మనం అక్కడ క్రైస్తవ్యాన్ని బయటపరిచేవారుగా ఉండాలి.
1: And when we go to work, we have to continue as a Christian with our honesty, with our faithfulness. It goes from the home to the workplace.
0: చూడండి, మనము అలాగే క్రైస్తవులుగా మనం చేస్తున్నటువంటి ప్రతి బాధ్యతలో, ప్రతి ఉద్యోగాలలో మనం క్రైస్తవ్యాన్ని చూపుతూనే అందులో ఉన్న నమ్మకత్వాన్ని, బాధ్యతను, నిజాయితీని చూపేవారుగా ఉండాలి.
1: And in whatever we do as a job, we have to do it in such a way that would honor Jesus Christ.
0: మనం ఏం పనులు చేసినా కూడా మనము యేసుక్రీస్తుకు మంచి పేరు తీసుకొని వచ్చేవారిగా ఉండాలి, మంచి హానర్ తీసుకొని వచ్చేవారిగా ఉండాలి.
1: All right, any questions or comments before we close out?
0: Nothing, brother, I think.
1: Nothing? Okay. Well, next week we're going to talk about another important subject, and that is the Christian and his money and giving. The Christian, his money and his giving. Are we giving like we ought to? And this may hurt a little bit when we talk about it.
0: దేవుని చిత్తం అయితే రేపు వారము క్రైస్తవుడు యొక్క ధనము, అతడి ధనము ఎలాగ సంపాదించాలి, ఆ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనే దాని గురించి రేపు వారం మనం తెలుసుకుందాము.
1: All right, so we look forward to that next week. All right, if there's nothing else, I'll say a word of prayer and then Brother Ravi will close us out with his translation. So let's pray together.
0: Yeah, okay, brother.
1: Right. Our Father in heaven, we're so thankful for the day you've given us today.
0: మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు మా తండ్రి.
1: We ask, Father, that you would forgive us of our sins.
0: మా తండ్రి, మా పాపములను ఒప్పుకొంచు మీదట అప్పచెప్తూ ఉన్నాము.
1: And help us to understand, as we have studied today, our responsibility as Christians as we work in the world.
0: మా తండ్రి, ఈ రోజు చదువుకున్నటువంటి పాఠము అయినటువంటిది మా తండ్రి, క్రైస్తవుడు అతడు చేస్తున్నటువంటి పనులు, అతని ఉద్యోగంలో చేస్తున్నటువంటి ఆ పనులలో ఎలా ఉండాలి అనే విధానం గురించి మేము తెలుసుకుని ఉన్నాము.
1: Help us to always work honestly.
0: మా తండ్రి, మేము పని చేస్తున్న ప్రతి చోట మేము ఖచ్చితంగా నమ్మకంగా ఉన్నట్లు సహాయం చేయండి.
1: Help us to always be a good representative of Christianity in the workplace.
0: మా తండ్రి, ప్రతి క్షణము మేము పనిచేస్తున్నటువంటి ప్రదేశాలలో క్రైస్తవ్యాన్ని మేము బయట చూపేవారుగా, అంటే క్రైస్తవ్యాన్ని మేము రిప్రజెంట్ చేసేవారుగా ఉన్నట్లు మాకు సహాయం దయచేయండి మా తండ్రి.
1: Help us that we might not be lazy in the things that we do for work.
0: మా తండ్రి బద్ధకంగా పని చేయకుండా సోమరిగా మేము ఉండకోకుండా మేము పనిచేసే పనిచేసే చోట జాగ్రత్తగా ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి.
1: But help us most importantly, Father, to remember that even in work, that our Christian life comes first.
0: మా తండ్రి మేము చేస్తున్న ప్రతి పనులలో కూడా మొదటిగా క్రైస్తవ జీవితమే ముందుకు తీసుకుని వచ్చే వారిగా చూపించేటప్పుడు సహాయం చేయండి మా తండ్రి.
1: We're thankful, Father, that we have this hour set aside to study your word.
0: మా తండ్రి ఈ విధంగా మీ వాక్యాన్ని మేము చదువుకున్నట్లుగా మాకు ఇచ్చిన సహాయం బట్టి స్తోత్రం తండ్రి.
1: And we ask for your blessings upon those who are with Brother Ravi in the live audience and for those who will watch this program later.
0: మా తండ్రి ఈ వాక్యం వింటున్నటువంటి ఇక్కడ లైవ్ లో కూర్చున్న వారిని తర్వాత ఈ వాడి ఈ రికార్డును వింటున్న తర్వాత వినబోతున్నటువంటి వారిని ప్రతి ఒక్కరి మీద మీ ఆశీర్వాదాలు కుమ్మరించండి మా తండ్రి.
1: Help us that we might always take time to read and study your word to become better Christians.
0: మా తండ్రి ఇంకా మంచి మంచి మేలైనటువంటి క్రైస్తవులుగా మేము రూపుదిద్దుకున్నట్లు మీ వాక్యం మాకు సహాయకరంగా ఉండులాగునా వాటిని చదువుకున్నటప్పుడు వినటప్పుడు మాకు సహాయం చేయండి మా తండ్రి.
1: We are so thankful, Father, for your great love and for the love of Jesus Christ who gave himself for us.
0: మా తండ్రి మీరు ఎప్పటికీ మా మీద చూపుతున్న ఈ ప్రేమను బట్టి అలాగే మా పాపముల నిమిత్తమే మీ ప్రియకుమారుని యొక్క శరీరాన్ని ఈ లోకానికి పంపించి ఆ శరీరం ద్వారా మాకు రక్షణ ఇప్పించిన విధానమును బట్టి ఆ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు కృతజ్ఞతలు మా తండ్రి.
1: Continue to go with us and to bless us.
0: మా తండ్రి ఈ విధంగానే మమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూ మమ్మల్ని ఈ విధంగానే ఎప్పటికీ ఆశీర్వదించుతూ ముందుకు తీసుకెళ్ళండి.
1: And these things we ask in the name of Jesus Christ.
0: ఈ విన్నపములన్నీ కూడా యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా తండ్రి. ఆమేన్.
1: ఆమేన్.
0: ఆమేన్. వెయిట్ వెయిట్ మా అన్న.